ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 27 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వందనం అభివందనం బృందగానం వింటారు. రచన శ్రీ వేదుల శ్రీనివాసరావు. సంగీతం శ్రీ డి నిశ్చల్.

మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన్ విన్నారు. ఇప్పుడు సన్నుతి గీతాలు వింటారు.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత డాక్టర్ పి మధుబాల గారి బైబిల్ సూక్తులు వింటారు.
1: ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియ శ్రోతలందరికీ శుభములు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ఈరోజు మన ధ్యానాంశము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యం ద్వారా ఈ లోకములో మన జీవిత విధానం గురించి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు. గ్రేట్ లీడర్స్ రియలైజ్ దాట్ టైమ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ కమోడిటీ ఆఫ్ లైఫ్. దేవుడు మనకు అనుగ్రహించిన వనరులన్నిటిలో కూడా సమయం అనేది అత్యంత విలువైనది, అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రయోజనకరమైనదని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు విశ్లేషించారు. ఈ భూమి మీద దేవుడు ప్రతి మానవునికి కొంతకాలాన్ని అంటే లిమిటెడ్ టైం అనుగ్రహిస్తాడు. దీనినే మనము జీవితకాలము, లైఫ్ టైం, లేకపోతే ఆయుష్ కాలము అంటాము. మానవుని జీవితకాలము ఈ భూమిపైన పరిమితులతో కూడినది గనుక దానిని జ్ఞానవంతంగా వినియోగించుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఆయుష్ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ లోకంలో ధనము, ఆస్తి, సంపద లాంటివి పోగొట్టుకున్నా సరే మరలా తిరిగి సంపాదించుకునే సమయము, అవకాశము రావచ్చు. కానీ పోగొట్టుకున్న సమయాన్ని అంటే గతించిన కాలాన్ని తిరిగి పొందుకోలేము. అందుకే నేడు అనబడే సమయం ఉండగానే దానిని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె జీవించగలగాలి. అజ్ఞానంగా జీవించడం అంటే ఏమిటి? ఎల్లకాలం అంటే శాశ్వత కాలం, పర్మనెంట్గా ఈ లోకంలోనే జీవిస్తామనే భ్రమలో, మిత్తులో జీవిస్తూ సమయమంతా ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాల కొరకై వ్యర్థపరచుకోవడమే. జ్ఞానయుక్తంగా జీవించడం అంటే ఏమిటి? జ్ఞానయుక్తంగా జీవించడం అంటే దేవుని ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా జీవించడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయడలా అతడు దేవుని అడగాలి. అందరికీ అన్నిటినీ ధారాళముగా దయచేయవాడు దేవుడే. విశ్వాసముతో ఆయనను వేడుకొన్నట్లయితే ప్రతిదినం ఆయన పాద

0: సన్నిధిలో కూర్చుని ప్రార్థనా వాక్యం ద్వారా ఆయనతో కొంత సమయం గడిపినట్లయితే ఆయన మన మనోనేత్రాలు తెరిచి మనలను ఆధ్యాత్మిక శక్తితోనూ ఆత్మజ్ఞానంతోనూ నింపి వాక్యానుసారంగా జీవించగలిగే కృపను అనుగ్రహిస్తాడు. ప్రతిదినం ఎవ్రీడే ఉదయకాలమున మన శరీరాలను ఏ విధంగా శుభ్రపరచుకుంటామో అలాగే ప్రతి ఉదయము మన ఆత్మను కూడా ప్రార్థన వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. మన ఆత్మను నూతన శక్తి, నూతన బలము, నూతన ధైర్యంతో నింపుకోవాలి. అట్టి రీతిగా మన సమయాన్ని మనం గడిపినట్లయితే దేవుడు మనలను జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మతో నింపి ఈ లోకంలో సమస్తాన్ని గ్రహించగలిగే నేర్పు, మంచి చెడుల విచక్షణ, దేవుని దృష్టికి అనుకూలమైన ఆలోచన విధానం మనకు దయచేస్తాడు. చెడ్డవాటిని అన్నిటినీ దూరపరచడమే కాకుండా ఈ లోకంలో అజ్ఞానులముగా మనం పోగొట్టుకున్న సమయాన్ని రాబో కాలంలో అంటే ఫ్యూచర్లో అట్టి రీతిగా వృధా చేసుకొనకుండా సమయాన్ని సరి అయిన రీతిలో వినియోగించుకునే జ్ఞానమిస్తాడు. అంతేకాకుండా ఈ లోక సంబంధమైన బంధకాలలో అంటే ఈ లోక సంబంధమైన ఉచ్చులలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్, డ్రగ్ అడిక్షన్, డ్రింకింగ్ మొదలైన వాటిలో పడిపోకుండా కాపాడుతాడు. సమయాన్ని వ్యర్థపరిచే చెడు ఆలోచనలను, అలవాట్లను కూడా దూరపరుస్తాడు. అట్టి రీతిగా దేవుడు మనకు అనుగ్రహించిన జీవితకాలాన్ని సద్వినియోగపరుచుకొని జ్ఞానుల వలె మన ఆత్మను నిత్యరాజ్య ప్రవేశము కొరకు సిద్ధపరచుకొని వారముగా జీవించగలుగులాగున ప్రభువు మనందరి పట్ల కృప చూపించి నడిపించునుగాక. ఆమెన్.
1: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి మధుబాల, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.
2: కాలం మారుతూ ఉంది, కాలంతో పాటుగా మనం కూడా కాస్త మారాలి. ముఖ్యంగా వ్యవసాయంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా మనం గమనించేటువంటి విషయం, రైతు కూలీలు దొరకటం కష్టమవుతుంది. సమయానికి రైతు కూలీలు దొరకకపోతే, మన పంటలో మనం చేయాల్సినటువంటి సాగు సరిగా చేయకపోతే పడ్డటువంటి శ్రమంతా కూడా వృధా అవుతుంది. సరే, రైతు కూలీలు దొరకపోవడానికి రకరకాల కారణాలు, ఏదేమైనా ఆ సమస్యను అయితే మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో యువత యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ మరి రకరకాల ఉద్యోగాల కోసం కానీ పనుల కోసం కానీ వలసలు పోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఏదేమైనా రైతుగా మనం ఒక పని చేయాలంటే, విత్తనం వేయాలన్నా, కలుపు తీయాలన్నా, నాట్లు వేయాలన్నా, కోత కోయాలన్నా అనేక మంది కావాలి. మరి అంతమంది ఒకటేసారి అందరికీ దొరకాలంటే చాలా కష్టం. సరే, సీజన్ అంటే అందరికి ఒకటేసారి వస్తుంది, విత్తనం ఒకటేసారి ఎక్కువ మంది వేస్తూ ఉంటారు, కోత ఒకటేసారి కోస్తూ ఉంటారు. ఒకవేళ అలా చేయలేదనుకోండి, అదును పోతుంది, పదును కూడా పోతుంది. అందుకని మనము మారుతున్న కాలంతో పాటుగా మనం కూడా మన వ్యవసాయంలో చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పుల్లో యాంత్రీకరణకు మారటం చాలా చాలా అవసరం. సరే, మనం చేసుకోదగ్గ పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ మందితో చేయాల్సి వచ్చినటువంటి పనులు, సమయానికి చేసుకోవాల్సినటువంటి పనులు, మనుషులతో అంత సులువుగా చేసుకోలేనటువంటి పనులు, యంత్రాలతోటి వ్యవసాయ పనిముట్లతోటి మనం చేసుకున్నట్లయితే మనకది చాలా సులువుగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల వ్యవసాయ యంత్రాల గురించి కానీ వ్యవసాయ పనిముట్ల గురించి కానీ అవగాహన పెంచుకోవాలి. అంతకుముందు గ్రామాల్లో మనమే తయారు చేయించుకున్నాం ఊర్లోనే, ఇప్పుడు అది సరిపోటల్లా. మనకి విత్తనం వేయటం కానించి కోత కోసినాక మళ్ళీ తీసుకెళ్ళి నిల్వ చేసిందాకా కూడా ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, అనేక రకాల యంత్రాలు వచ్చాయి. చివరికి పండ్ల తోటల్లో పండ్లు

0: కోసి ప్యాకింగ్ చేయటానికి కూడా సరాసరి యంత్రాలు వచ్చాయి. కూరగాయలు కోయటానికి కూడా యంత్రాలు వచ్చాయి. సరే, అంత స్థాయిలో మనం పొందలేకపోయినా కొన్నన్న మనకి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నటువంటి యంత్రాలని మనం మటుకు సద్వినియోగపరచుకోవాలి. చివరికి ఈ మధ్యకాలంలో మనంతా గమనిస్తున్నాం, గ్రామాల్లో కూడా డ్రోన్లు ఉపయోగించుకొని మందులు కొట్టుకుంటూ ఉన్నాం. అది సరైన పద్ధతిలో చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పొలాన్ని మన తక్కువ మందితోటి ఈ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ మనం విత్తనాలు చల్లటానికి కానీ కలుపు తీయటానికి కానీ మనకి ఈ ట్రాక్టర్లు, ట్రాక్టర్లతో నడబడేటువంటి రకరకాల యంత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. విత్తనం వేసుకోవడానికి ప్రత్యేకంగా రకరకాలైనటువంటి యంత్రాలు వచ్చాయి. కోత సమయంలో కూడా మనకు రకరకాల యంత్రాలు వచ్చాయి. ఒక పంటకు సంబంధించి కాదు, రకరకాల పంటలకు కోయగలిగేటువంటి యంత్రాలు వచ్చాయి. అంటే ఒక మిషన్ కొనుక్కుంటే రకరకాల పంటలకు కోతకు వస్తాయి. అవి ఒకటేసారి సంచుల్లో పడతాయి కూడా ధాన్యాన్ని నూర్చి. ఎంత శ్రమ తగ్గుతుంది, దానికి తోడు ఒక రైతు ఇద్దరు రైతులు మరి అంత ఖరీదైన కొనుక్కోలేరు కాబట్టి గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పరంగా కొన్ని సంస్థలకి ఈ మిషన్లు కొనిపించి అక్కడ అద్దెకి ఇవ్వడానికి సిద్ధంగా పెడతా ఉన్నారు. అప్పుడు రైతు ఎవరికి కావాలో వాళ్ళు అద్దెకి తీసుకొని ఆ రోజుకు వాడుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు. మనం పూర్తిగా ఖర్చు పెట్టి ఖరీదు పెట్టి కొనగాల్సిన పని లేదు కాబట్టి మనకు కూడా గిట్టుబాటు అయింది. ఇంకా చిన్న చిన్న వ్యవసాయ పరికరాలు లేకపోతే వ్యవసాయ యంత్రాలు కొన్ని కొనుక్కోవాలన్నా, ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా సబ్సిడీ కింద కూడా దొరుకుతూ ఉన్నాయి. వ్యవసాయ శాఖలో మనము సబ్సిడీ కింద రకరకాల యంత్రాలను పొందవచ్చు. అలాగే ఉద్యాన శాఖ ఇలా వివిధ శాఖలు కూడా మనం కొనుక్కోవాల్సినటువంటి యంత్రాలని సబ్సిడీ ఇచ్చే రూపంలో వాళ్ళు సహాయం చేస్తున్నారు. బ్యాంకులు కూడా కొన్ని రుణాలు ఇస్తాయి. ఉదాహరణకి డ్రిప్ పారుదల మనం పెట్టుకోదలుచుకున్నట్లయితే దానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చి అవి పెడుతున్నారు. అంతకుముందు నీరు పెట్టాలంటే ప్రతిరోజు వచ్చి మనం కాలువలు తీసి కాలువలు అడ్డేసి మళ్ళీ ఈ కాలువ తీసి ఆ కాలువ అడ్డేసి చాలా శ్రమ పడేవాళ్ళం. ఇప్పుడు బిందు సేద్యం ఉందనుకోండి, ఆ గొట్టాలు ఒకసారి మనము ఆ ఇంజిన్కి ఆ మిషన్కి పెడితే ఒక స్విచ్ చేస్తే చాలు, అన్ని నీళ్లు ఒక్కొక్క మొక్క దగ్గర చొక్క చొక్క అనవసరంగా వృధా కాకుండా ఉన్నటువంటి నీరంతా కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ సబ్సిడీ ఇచ్చి కూడా రైతు సోదరులకు అలవాటు చేయడానికి ఇక్కడ రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటి, మనకి శ్రమ తగ్గుతుంది. రెండోది, తక్కువ నీటితోటి ఎక్కువ ఎకరాలని తడపచ్చు. మూడోది ఏంటి, అవసరమైన నీరు మాత్రం ఇస్తున్నాం, ఆ నీటితో పాటుగా మనం ఎరువు మందులు కూడా ఇవ్వచ్చు. నీళ్ళలో కరిగిపోయేటువంటి ఎరువు మందులు ప్రత్యేకంగా వస్తాయి, వాటిని సరాసరి నీళ్ళలో కలిపేస్తే మొక్క మొక్కకు పడుతుంది, ఎరువు వృధా కాదు. ఎప్పుడైతే సరైన పోషణతో సరైన నీటితోటి మొక్కకి మనం అన్నీ ఇస్తున్నామో దిగుబడులు బాగా పెరుగుతాయి. 20% దాకా 30% దాకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగపరచుకున్నట్లయితే కనుక రైతుకి బాగా ఖర్చు తగ్గుతుంది. మొదట్లో కాస్త కొంత ఖర్చు పెట్టినా కూడా అది ఎక్కువ సంవత్సరాలకు ఉపయోగపడింది కాబట్టి ఇబ్బంది ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు మహిళలు బాగా ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యంత్రాలతో మనం చేసుకున్నట్లయితే శ్రమ తగ్గించడం సులువవుతుంది. ముఖ్యంగా కలుపు తీసేటప్పుడు కలుపు యంత్రాలను ఉపయోగించుకున్నాం అనుకోండి, సులువుగా చేసేసుకోవచ్చు. అలాగే చివరికి కొడవళ్ళు కూడా మంచి కొడవళ్ళు, మెరుగైన కొడవళ్ళు వస్తున్నాయి. ఏదో ముద్దు కొడవళ్ళతోటి మనం ఎంతసేపు అని కలుపు తీసుకుంటాం, కోతకు వస్తుంటాం, అట్లా కాకుండా చాలా సులువుగా కోత కోసేటువంటి కొడవళ్ళు కానీ మిషన్లు కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటిని సద్వినియోగపరచుకొని మనము చక్కగా యాంత్రీకరణని మనం వాడుకున్నట్లయితే వ్యవసాయంలో కాలంతో పాటు మారినవాళ్ళం అవుతాం. అవకాశాలను సద్వినియోగపరచుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది, దిగుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాంత్రీకరణ అనేది మనకు సంబంధించింది కాదు, యంత్రాలు వస్తే మనకు నష్టం అనేటువంటి ఆలోచన పోగొట్టుకోవాలి. అవకాశం ఉన్న చోట అవసరం ఉన్నంత మేరకు మనం ఖచ్చితంగా యంత్రాలను ఉపయోగించుకొని మంచి స్వచ్ఛమైన మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది, శ్రమ కూడా బాగా తగ్గుతుంది. గమనించండి.
1: మీరు ఇంతవరకు పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుత వ్యవసాయం యాంత్రీకరణ ఆవశ్యకత గురించి

శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేయగా విన్నారు. ఇప్పుడు రైతులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చు. అధిక వర్షపాత సూచన ఏమీ లేదు. ఇక ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లోనూ, ఆంధ్రేతర తీర ప్రాంతాల్లోనూ చేపలు పట్టేవారికి ఈరోజు మొదలు ఈ నెల 13వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఇక ఈనాటి ప్రసారంలో సాయంత్రం 7:15 90 వసంతాల ఆకాశవాణి అంశంలో తుని నుండి శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అలాగే పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి తోటల్లో పసుపు, పైనాపిల్, అంతర పంటలు, గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి గురించి సీతంపేట జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృత వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు, ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడా వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం

0: ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు, శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, దొంతాలిలో రెండేళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2 ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108 మున్సిపాలిటీస్లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది.
0: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతలరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవి

41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यति तेन सह अन्ये नवमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं ग्रहीष्यन्ति। तत्रान्तरे ह्यः नूतनसर्वकाररचनायै टीवीके दलेन प्रमाणितं यत् तत्पार्श्वे 20+ शतविधायकानां समर्थनं वर्तते। प्रधानमंत्री ग्राम सड़क योजनायाः 25वीं वर्षपूर्तिम् उपलक्ष्य मध्यप्रदेशे सीहोर जनपदस्य भैरुंता स्थले अद्य रजत जयंती समारोहः आयोजयिष्यते। केन्द्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहानः अस्य कार्यक्रमस्य अध्यक्षतां करिष्यति। भारतीय अर्थ विभागेन आगामीषु द्वित्रेषु दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्नाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु प्रचंड वृष्टेः संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रो जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदोपणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजयलक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం శ్రీమతి డాక్టర్ మండపాక శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో కొర్రపాటి గంగాధర్రావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఆకాశవాణి శీర్షికలో గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. అలాగే శ్రోతల ఉత్తర ప్రత్యుత్తరాల కార్యక్రమం, లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి, శ్రోతలు కోరిన పాటలను ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా వినవచ్చు. 10:10 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ప్లాస్టిక్ పులి రూపకం వింటారు. రచన శ్రీమతి భువన, నిర్వహణ శ్రీ బండి సత్యనారాయణ. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మణరావు పాడిన భక్తి గీతాలు వింటారు. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృత్వానికి మరో జన్మ కథానిక వింటారు. చదివినవారు శ్రీమతి గుర్తివాణి శ్రీనివాస్. 2:31 బాలభారతి కార్యక్రమంలో శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు కదంబ కార్యక్రమం. 3:00 తెలుగు నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, 6:00 సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. సాయంత్రం ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని నుండి ఆకాశవాణితో వారి అనుబంధం గురించి పంచుకుంటారు. అనంతరం పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి తోటల్లో పసుపు, పైనాపిల్,

0: అంతర పంటలు, గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి గురించి సీతంపేట జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. పుట్టగొడుగుల పెంపకం, పోషక విలువల గురించి శ్రీమతి ఏ బృందకుమారి అందించిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 9:30 జాతీయ ఫీచర్ కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో విద్వాన్ శ్రీ డి శ్రీనివాస్ గారి కర్ణాటిక్ సంగీతం వీణావాదనం వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయపాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్

ఫామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష

0: ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మిటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాతో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణాలకు సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న విసికే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. May 13 అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానుకున్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ మాహే, లక్షద్వీప్, తమిళనాడు పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయం

0: అభిప్రాయాల కోసం మే 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం శ్రీమతి డాక్టర్ మండపాక శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య.

మీరు ఇంతవరకు ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం శ్రీమతి డాక్టర్ మండపాక శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో కొర్రపాటి గంగాధరరావు గారి జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి ఈ శీర్షికలో గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. అలాగే లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. కళావని సమాజ స్థాపకుడు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత శ్రీ కొర్రపాటి గంగాధరరావు గారి జయంతి ఈరోజు. తెలుగు నాటక సాహిత్యంలో 100కు పైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత, కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేక యువ కళాకారులను నాటక రంగానికి పరిచయం చేసిన వారు, నాటక రంగాన్ని గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి, నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని గట్టి సంకల్పం కలిగిన వ్యక్తి శ్రీ కొర్రపాటి గంగాధరరావు గారు. 1955 నుండి 65 మధ్య ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకోద్యమాన్ని బలోపేతం చేసిన గంగాధరరావు 1922 మే 10 మచిలీపట్నంలో జన్మించారు. ఏలూరు, మద్రాసుల్లో విద్యాభ్యాసం ముగిసింది. ఆ తర్వాత ఎల్ఐఎం పరీక్షలో ఉత్తీర్ణులై వైద్య వృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు. ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్మ్ క్లబ్కు అధ్యక్షుడిగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈయన. గంగాధరరావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటక రంగంపై 65 వ్యాసాలు రాశారు. విషకుంభాలు, కమల, యథాప్రజా తథారాజ, తస్మాత్ జాగ్రత్త, లోకం పోకడా, రాగద్వేషాలు, పోటీ నాటకాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, నాబాబు, పెళ్లిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించారు. అంతేకాకుండా లంబాడోళ్ల రామదాసు, బోధిశ్రీ ధంస, 4444, స్వర్గసీమ, శాంతి తోరణం, నారీ స్క్వేర్ బ్రహ్మచారి, అమృత మథనం, నవత, మానవత వంటి నవలలు రచించారు. ఈ రోడ్డెక్కడికి, పూల దోసిళ్ళు, మరా మనిష, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలు తెలుగులో అనువదించడం జరిగింది. ఆంధ్ర కళా పరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన నాటికా పంచవింశతి అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు. వీరు రచించిన నాటకాలలో యథాప్రజా తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ప్రార్థనా నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్ అవార్డు, మద్యపాన నిషేధం వస్తువుగా రాసిన పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి. తెలుగు నాటక రంగానికి విశేష సేవ చేసిన కొర్రపాటి గంగాధరరావు గారు 1986 జనవరి 26 మరణించారు.

0: ఇప్పుడు ఆకాశవాణి 90 ఏళ్ల ఆకాశవాణి ఈ శీర్షికలో గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: నేను అంగాడి శివప్రసాద్ 90 వసంతాల ఆకాశవాణి శుభాకాంక్షలు అందజేస్తూ చిన్న సందేశం. రేడియో అనేది ఒక గొప్ప సమాచార వినోద సాధనం, ఒక ముఖ్యమైన ప్రసార మాధ్యమం. ఉదయం వందే మాతరంతో ప్రారంభమై భక్తిరంజని, లలిత సంగీతం, సినిమా పాటలు, వార్తలు, విశేషాలతో పాటు నాటకాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, కార్మికుల కార్యక్రమం, ఉషశ్రీ గారి రామాయణ భారతం, ఇలా ఎన్నో కార్యక్రమాలతో చదువురాని వారికి కూడా ఎంతో జ్ఞానాన్ని పంచినది. ఆకాశవాణి ప్రతివారి జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపింది. ఇన్నేళ్లుగా ఎంతో మంది గొప్ప కవులను, గాయనీ గాయకులను, సంగీత కళాకారులను, వాయిద్య కళాకారులను, నటులను ప్రపంచానికి పరిచయం చేసింది. అది మరెందరికో స్ఫూర్తిని కలిగించింది. ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో బి గ్రేడ్

0: నాయకునిగా నా ప్రయాణం ప్రారంభమైంది. బిహై గ్రేడ్ ఏ గ్రేడ్కి చేరుకున్నాను. ఆకాశవాణి భక్తి సంగీత విభాగంలో బిహై గ్రేడ్ గాయకునిగాను ఎంతోమంది గొప్ప కవులు, గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అదృష్టాన్ని ఆకాశవాణి విశాఖపట్నం ద్వారానే నాకు కలిగింది. 2017లో ఆకాశవాణి నేను గాయకునిగా పాల్గొన్న స్వచ్ఛం శివం సుందరం సంగీత రూపకంకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి మొదటి బహుమతి లభించింది. సంగీత దర్శకులు శ్రీ బండారు చిట్టిబాబు గారి సంగీత సారథ్యంలో, అలాగే శ్రీ తిరుపతి రామానుసూరి గారి, శ్రీ కెఎస్ చంద్రశేఖర్ గారి దర్శకత్వంలో లలిత సంగీత కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. 90వ సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణంలో నేను కూడా అందులో సుమారు 40 సంవత్సరాలు ప్రయాణించడం ఒక గొప్ప వరంగా భావిస్తూ, శతాబ్ది వేడుకల కొరకు ఎదురు చూస్తూ, ఆకాశవాణికి 90 వసంతాల జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మీ అంగాడి శివప్రసాద్.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి ఈ శీర్షికలో గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఇప్పుడు లేఖావళి.

0: ప్రతినిత్యం మన ఆకాశవాణి కార్యక్రమాలని శ్రోతలు విని ఆనందిస్తున్నారు. మరి ఆ కార్యక్రమాలపై వారి అమూల్యమైన అభిప్రాయాల్ని మనకి ఉత్తరాల ద్వారా రాసి పంచుకోవడం, దాన్ని మనం లేఖావళి కార్యక్రమంలో చదవడం జరుగుతున్నటువంటి విషయమే. అయితే శ్రోతలకి ముందుగా వారు తమ అభిప్రాయాలను తెలియచేయటానికి ఉత్తరాల ద్వారా అంటే పోస్ట్ కార్డు ద్వారా వారి అభిప్రాయాన్ని పంపించాలనుకుంటే టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకు ఉత్తరాల ద్వారా వారి అభిప్రాయాన్ని రాసి పంపించవచ్చు. ఇక అలాగే ఈమెయిల్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంపించాలనుకునేవారు aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇక వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాలు పంపించాలి అనుకునేవారు 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. ఇక ఈరోజు మనకు వచ్చినటువంటి ఉత్తరాలని చదివే ముందు శ్రోతలందరికీ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఇవాళ మనకి శ్రోతలు ఉత్తరాల ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలని మన ఆకాశవాణి కార్యక్రమాలపై పంపించారు. వాటిని ఏంటో చదివి తెలుసుకుందాం.
1: అలాగే
0: ముందుగా నాటకం ఒక నటన, ఇది ఈ నెల 3వ తేదీన 3:00 మీరు ప్రసారం చేసినటువంటి ఈ నాటకం చాలా బాగుంది. ఇందులో పాత్రలు, పాత్రధారులు వారి వారి గంభీర స్వరంతో వారి పాత్రలను పోషించారు. ఇందులో మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వారి వారి హెల్మెట్లను సరిగ్గా ధరించడం లేదు. అట్టి వారి కోసం చాలా చక్కగా ప్రమాదాల గురించి పద్య రూపంలో చెబుతూనే పరిపాలించే రాజుల కిరీటాలతో సరిపోల్చి ఒక పద్య రూపకంలో చెప్పడం అద్భుతం. ఈ నాటకం విన్న ద్విచక్ర వాహనదారులు ఉబ్బి తబ్బిబ్బై పరిపాలించే రాజుల కిరీటాలను ధరించిన అనుభూతితో వారి హెల్మెట్లను ధరించుకుంటూ వారి ప్రాణాలను రక్షించుకోగలుగుతారు. ఈ నాటకాన్ని రచన శ్రీమతి శ్రీదేవి, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు గారు, సహకారం అనిల్ కుమార్. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా మా ప్రత్యేకమైన అభినందనలు అని తెలియజేస్తున్నారు విశాఖపట్నం నుండి డి గోపి గారు. ధన్యవాదాలండి. తర్వాత
2: గోపి గారు చాలా చక్కగా విన్నారండి. బాగా విన్నది కాకుండా మీరు స్పందించి మాకు మీ స్పందన తెలియజేశారు, మీ అందరికీ కృతజ్ఞతలండి. అలాగే రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి రాశారండి. ఏం రాశారంటే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని 100వ వసంతంలోకి శర వేగంగా వచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి పూర్తి సిబ్బందికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 6/5/2026 బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తిగీతాలు విని తరించాం అన్నారు. చింతనలో శ్రీ దొమ్మేటి సుధాకర్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించగలరు అన్నారు. చాలా చక్కగా వింటున్నారండి మీరు, విన్నదే

0: కాకుండా ఎవరు రచించారు, ఎవరు చెప్పారు, ఇంత నీట్గా బాగా వింటున్నారు, విని మీ స్పందన తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కీళ్ళ నొప్పులకు అవగాహన ఈ విషయంపై డాక్టర్ శ్రీధర్ గంగవరపు గారితో కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, ధన్యవాదాలు అన్నారు. కొండంత గుండె కథానిక విన్నాం, మంచి సందేశాన్ని అందజేసింది ఈ కథానిక అన్నారు. అలాగే ఈ కథానిక రచించిన శ్రీ మస్తాన్ రెడ్డి గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అని తెలియజేశారు. అలాగే 7వ తేదీ ఉదయం ప్రసారమైన భక్తిరంజన కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించామన్నారు. చింతనలో శ్రీ ఆదిభట్ల రాంప్రసాద్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయని, వారికి మా నమస్కారాలు అందించగలరని రఘుబీర్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలో నుంచి తెలియజేశారు. తర్వాత
1: మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు, ఈ నెల 5వ తేదీ మంగళవారం ఉదయం మీరు ప్రసారం చేసిన పొలం పనులు కార్యక్రమంలో పాడి పశువుల గురించి చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారండి. అలాగే ఈ నెల 6వ తేదీన నేటి మాట శీర్షికన బలివాడ కాంతారావు గారి జీవిత విశేషాలు, పింగళివారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు బాగున్నాయి అంటున్నారు. 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రస్థానం ప్రయాణంలో అగ్రస్థానం అలంకరించేది ఈ నేటి మాట అంటున్నారు. అలాగే రేడియో మాధ్యమాన్ని ఎంత శాతం ప్రజలు వినియోగించుకుంటున్నారో తెలియదు, కానీ అనుబంధం పెంచుకొని ఆస్వాదించే మా వంటి వారికి మాత్రం ఎంతో అదృష్టం అంటున్నారు. అలాగే ఎన్నో జయంతులు వర్ధంతుల గురించి తెలియజేయటం, అలాగే మహానుభావుల జీవిత విశేషాల గురించి తెలియజేస్తున్నారు. అలాగే రాంభట్ల వారి భాషా ప్రయోగం కూడా వాక్చాతుర్యం మమ్మల్ని కట్టిపడేస్తోంది అంటూ తెలియజేస్తున్నారండి. అలాగే ఈ నెల 6వ తేదీన 90 సంవత్సరాల ఆకాశవాణి పురిటి నొప్పుల నుంచి సాగిన చారిత్రాత్మక ప్రయాణం కొత్త పుంతలు తొక్కుతూ స్వయం ప్రతిపత్తితో ప్రస్తుత స్థాయికి ఎదిగిన విషయం ఎంతో విజ్ఞానాత్మకంగా అందించారు రాంభట్ల వారు అంటూ అవసరాల లావణ్య తెలియజేస్తున్నారండి. తర్వాత ఏమంటున్నారు?
0: మన శ్రోతలందరూ చాలా చక్కగా స్పందిస్తున్నారండి, చాలా హాయిగా ఆనందంగా ఉంది ఈ విషయం వింటూ ఉంటే. అలాగే మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా, చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ మనకు ఏమని రాశారంటే, మీ కేంద్రం నుంచి ప్రసారమైన ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట తర్వాత మిరప మహేష్ గారి స్వీయ కవితలు విన్నాం, అమోఘంగా ఉంది అన్నారు. తర్వాత
1: శ్రోతలందరూ వారి అభిప్రాయాలను ఇలా తెలియజేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. వారికి మన కార్యక్రమాలు నచ్చుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక రామచంద్రరావు గారు రావులపాలెం నుంచి ఏం తెలియజేస్తున్నారు అంటే, మే 3వ తేదీ ఆదివారం ఈ మాసపు పాట పివి రామ్ గోపాల్ గారి సాహిత్యం మండపాక శారద గారి సంగీతంలో వినసొంపుగా ఉంది. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానం బాగుంది. 90 సంవత్సరాల ఆకాశవాణి గురించి మాజీ వైస్ ఛాన్సలర్ గారి ప్రసంగం సరిగా వినపడలేదు, ఇది మేము సరిచూసుకుంటామండి. లేఖావళి ఇద్దరు చదవడం బాగుంది అంటున్నారు. అలాగే మే 6వ తేదీ బుధవారం ఉదయ సమీరాలలో శ్రీ బలివాడ కాంతారావు గారు, శ్రీ పింగళి నాగేంద్రరావు గారుల జీవిత విశేషాలు ఆకట్టుకున్నాయి. పింగళివారి గురించి అరగంట కార్యక్రమం ఉంటే బాగుండు అనిపించింది. 90 ఏళ్ల ఆకాశవాణి గురించి నల్లనయ్య గారు, విశాఖ కేంద్రం గురించి ఆర్వి రమణమూర్తి గారి ప్రసంగాలు చాలా బాగున్నాయి అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు?
0: ఇంకా చాలా అంటున్నారు, మనల్ని ఆనందింపజేస్తున్నారు. ఓ రకంగా వాళ్ళు స్పందన వింటూ ఉంటే మన కార్యక్రమాలన్నిటి గురించి చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. దీని గురించి పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరంభ విశాఖపట్నం నుంచి ఏమన్నారంటే, 7వ తేదీ గురువారం ఉదయం ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా 100 నోటు నాటిక బాగుంది. నటీనటుల సంభాషణ తీరు, నాటిక నడిచిన తీరు బాగుంది. డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుందో, ఎన్ని వేషాలు వేయిస్తుందో, ఎదురుగా కనిపించిన దొరికిన నోటును దక్కించుకోవడానికి ఎవరెవరు ఏ విధంగా డ్రామాలు ఆడారో చక్కగా మలిచారు. కళ్ళ ముందు స్వయంగా జరిగినట్టే అనిపించింది. చివరకు ఒక రోడ్ సైడ్ పేద పాటగాడికి దక్కడం మంచి ముగింపు.

0: పాత్రదారులు అందరికీ అభినందనలు. రచయిత్రి సుబ్బలక్ష్మి గారికి, ప్రసారం చేసిన మీకు వందనములు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఉల్లాసకరమైన ఇటువంటి నాటికలు వింటున్న ఎవరైనా నూతనోత్తేజం కలిగి ఆ రోజంతా హుషారుగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ హుషారే మా ఆనందం.
1: ఇక ఈనాటి లేఖావళి కార్యక్రమంలో చివరి ఉత్తరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలని తెలియజేస్తున్నారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, హైదరాబాద్ నుంచి. గత వారం శ్రీ ఆదిభట్ల రామప్రసాద్ గారి చింతన ప్రసంగాలు ఆసక్తిదాయకంగా, విశిష్టంగా ఉన్నాయండి. గత వారం నేటి మాటలో శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీ పింగళి నాగేంద్రరావు గారుల కళా జీవిత విశేషాలను గురించి శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారి విశదీకరణం అత్యద్భుతంగా ఉంది. ఇక వారి కవన విజయ నిర్వహణ అమోఘం. ప్రతిరోజు ప్రసారమవుతున్న మా పదం మీ భావం బాగుంటుంది అంటూ తెలియజేస్తున్నారండి. ధన్యవాదాలండి. శ్రోతలందరూ కూడా వారి వారి అభిప్రాయాల్ని ఉత్తరాల ద్వారా, వాట్సాపుల ద్వారా, అలాగే ఈమెయిల్ ద్వారా పంపించినందుకు ధన్యవాదాలు. మీరిచ్చిన సూచనల్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఇక మరొకసారి శ్రోతలందరికీ కూడా లేఖావళి కార్యక్రమంలో శ్రోతలు తమ అభిప్రాయాలను పంపించడానికి ఉత్తరాల ద్వారా తమ అభిప్రాయాలను టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి రాసి పంపించవచ్చు. ఈమెయిల్ ద్వారా పంపించుకోరు వారు aircvsp@gmail.comకి మెయిల్ చేసి పంపించవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా 7416171729999 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. ఇవి ఈనాటి లేఖావళిలోని అంశాలు.

మీరు విన్న పాట ప్రేమలేఖలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా

0: పుష్పాంజలి కార్యక్రమంలో చివరిగా లవకుశ చిత్ర నుండి పద్యాలు వింటారు.
1: తండ్రి పంపున నేగి తాటక బరి మార్చి తపసి

ఈనాటి సమాచారవాణిలో ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను పురస్కరించుకొని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు విద్యార్థులకు వక్తృత్వం మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నారు. వక్తృత్వం అంటే ఎలక్యూషన్, చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఈ పోటీల్లో వక్తృత్వ పోటీలకి 12 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చు. ఇందులో అంశం ఏమిటి అంటే నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. ఇది జరిగే తేదీ సమయం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకి ఎలక్యూషన్ పోటీలు నిర్వహించబడతాయి 12 నుంచి 16 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు. అలాగే చిత్రలేఖనం పోటీల్లో 8 నుంచి 11 సంవత్సరాల వయసున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. అంశం ఏమిటి అంటే బాలల నేస్తం రేడియో. ఇది కూడా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలకి నిర్వహించబడుతుంది. సో ఈ కార్యక్రమాలు నిర్వహించే వేదిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంగణం సిరిపురం. పేరు నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్ 7416172999. అలాగే పంపవలసిన వివరాలు ఏంటి అంటే విద్యార్థి యొక్క పేరు, వయస్సు, చిరునామా, అలాగే పాల్గొనే విభాగం ఏమిటి, ఫోన్ నెంబర్. మీ పేర్లు నమోదు చేసుకోవడానికి ఆఖరు తేదీ మే 20.

0: celebrations of the art of living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీఐ సుబ్బారావు.
2: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు, 29 కోట్లతో పాలకుల నియోజకవర్గ అభివృద్ధి, లేసల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం, ఘనంగా అల్లూరి వర్ధంతి, గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపుకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతోపాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని 80 డ్రైన్లో 50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిస తొలగింపు పనులను పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ఠ నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు.

0: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేస్ పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్లుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారానికి విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
1: మీరు ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ వివిఎస్ ప్రసాద్. ముందుగా పురుషోత్తముడ వీవు రేవగుప్తరాగం ఖండచాపుతాళం అన్నమాచార్య రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటున్నారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. చివరిగా మామవ మీనాక్షి వరాళిరాగం మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

0: మీరింతవరకు ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం విన్నారు. వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. ఈనాటి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలను వినవచ్చు. ఫోన్ ఇన్ లైవ్కి డయల్ చేయవలసిన నెంబర్ 0891-272724-272728. ముందుగా ఒక ప్రకటన.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
3: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు టీ నీ తరపున
5: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: పాత జ్ఞాపకాలను శ్రోతల అనుబంధాన్ని గుర్తు చేస్తాయి.
1: కవితలు శ్రోతల ఊహలకు భావోద్వేగాలకు ప్రాణం పోస్తాయి.
0: ఎన్నో గొప్ప కవితలకు రచనలకు కవితా వ్యాప్తికి వేదికగా ప్రాణం పోసాయి.
1: తెలుగు సాహిత్య పరిమళాలను రేడియో తరంగాల ద్వారా ఇంటింటికి చేర్చడంలో కవితలు కీలక పాత్ర పోషిస్తాయి.
0: మన ఆకాశవాణిలో 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.

పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో సరే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మీ అందరి కోసం

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: పాటలి పల్లకి కార్యక్రమంలో పాటలు వినాలనుకున్న శ్రోతలు 0891-272724, 0891-272728 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు కోరుకున్న పాటను అడిగి వినవచ్చు. మరి కార్యక్రమంలో మరొక పాట డ్యూయట్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: హలో.
2: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం అమ్మా.
2: ఎల్ఏడి నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి అమ్మా.
2: ఇవాళ మదర్స్ డే కాబట్టి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అండి.
1: తప్పకుండా అండి, థ్యాంక్ యూ.
2: నాకు అమ్మ రాజీనామాలో ఎవరు రాయగలరు అమ్మ అన్న మాట, ఆ పాట కావాలి అమ్మా.
1: సరేనండి, తప్పకుండా.

0: రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
0: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కలగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
1: 4 రాష్ట్రాలతో పాటు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: ఏ దేశ్ కే ఉజ్వల్ భవిష్య్ కీ ఉద్ఘోషణ కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావన పర్.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరండోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట్ర రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి

0: ఉత్పాదకతా మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: 5,659 కరోడ్ రూపాయ కా యే ప్రాజెక్ట్ హై జిస్కే తీన్ కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా, ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है.
2: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ధ స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ सारे भय यह व्यर्थ हो जाते हैं. शौर्य वो दिव्य भाव है जहां हमारा एक सैनिक अपने माता पिता, पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर मां भारती की रक्षा का व्रत लेता है.
2: ఆరోగ్య సంరక్షణపై భారత్, జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమీ ఒనోడోలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర పదిసూత్రాలు, జిల్లాల వారీగా వృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని స్పష్టం చేశారు.
4: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
2: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ, విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని

0: ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు, తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్ ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో

0: అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్ ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
1: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు.
2: గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
3: ఇండియా హస్ ఎమర్జ్డ్ నాట్ మెర్లీ యాస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ బట్ ఆల్సో యాస్ ఎ నేషన్ దట్ ది వరల్డ్ లుక్స్ టు ఫర్ ఇన్స్పిరేషన్ ఫర్ పార్ట్నర్షిప్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ లీడర్‌షిప్. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ ఇస్ నాట్ మెర్లీ గ్రోయింగ్, ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఎట్ ఎ పేస్ దట్ ఇస్ క్యాచింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ప్యాసింజర్ ట్రాఫిక్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 అలోన్ హస్ టచ్డ్ 191 మిలియన్ ఆన్ కంబైన్డ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రూట్స్.
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు పాటలు వినాలనుకుంటే 0891 2727 2744, 2727 2788 అనే నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు కోరుకున్న పాటను అయితే వినవచ్చు.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
4: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
6: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
6: మేడం చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
4: బాగున్నా అండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
6: మేము ముందుగా పాట వినే ముందుగా మన శ్రోతలకు అందరికీ మాతృ దినోత్సవ శుభ

0: శుభాకాంక్షలు మేడం.
1: సరే అండి.
0: ఈ సందర్భంగా నాకు పాండురంగ సినిమా నుంచి మాతృదేవోభవ అనే పాట కావాలి మేడం.
1: సరే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకన్న గారు, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే అండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు పూజా చిత్రంలో ఎన్నెన్నో జన్మల బంధం పాట కావాలి మేడం.
0: సరే అండి, తప్పకుండా వేస్తాను.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: వచ్చిందండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అగ్ర త్రినాథ్ అండి.
0: ఓకే,
1: నేను బ్లైండ్ అండి. చిన్నవారి వీధి నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే.
1: కరుణామయుడు చిత్రంలో అది వి రామకృష్ణ పాడతాడు చూసారా, దూతగా నమ్మని పిలిచింది అనే పాట ఉంటుంది, ఆ పాట కావాలండి.
0: సరేనండి. ఓకే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి
1: ప్రకటన మాట్లాడుతున్నాను మేడం.
0: సరే, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మీకు ఆకాశవాణి శ్రోతలందరికి మదర్స్ డే శుభాకాంక్షల సందర్భంగా కొవ్వల ఎగిరిపోవాలి పాట కావాలి మేడం, అమ్మ కోసం సినిమా నుంచి.
0: సరే, తప్పకుండానండి.
1: Ha ha!

పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ప్లాస్టిక్ పులి రూపకం వింటారు. రచన శ్రీమతి భువన, నిర్వహణ శ్రీ బండి సత్యనారాయణ.

ఆకాశవాణి ప్లాస్టిక్ పులి డాక్యుడ్రామా రచన శ్రీమతి భువన నిర్వహణ డాక్టర్ బండి సత్యనారాయణ పర్యవేక్షణ డాక్టర్ శ్రీమతి వి వెంకటరాణి పాత్రలు పాత్రధారులు పైడిరాజు శ్రీ ఏబి ఆనంద్ నూకమ్మ శ్రీమతి డి వసుమిత్ర అప్పన్న

0: శ్రీ పి కిషోర్ కుమార్. అంకాలు శ్రీమతి ఎం విజయలక్ష్మి. సింహాచలం శ్రీ బుగత సత్యనారాయణ. వ్యాఖ్యానం శ్రీ వంకాయల సత్యనారాయణ. ధ్వని సంయోజనం శ్రీ బిఆర్ కిరణ్ కుమార్. ప్లాస్టిక్ పులి డాక్యూ డ్రామా.
1: మనకు తెలియకుండానే మనల్ని మన పర్యావరణాన్ని మింగేస్తున్న ఈ పులి గురించి మీరు విన్నారా? క్షమయాధరిత్రి అని క్షమించడంలో భూదేవుని తలుస్తాం. క్షమించడమే కాదు, పశుపక్షాదులు మొదలుగొని సమస్త మానవాళికి తన గర్భాన్ని దానమిచ్చి కాపాడుతున్న చల్లని తల్లి నేల, అటువంటి నేలను ఈ పులి భయపెడుతుంది. జలం ప్రాణదీపం అంటారు. జలం లేనిదే జీవకోటి లేదు. సకల కల్మషాల్ని తన కంఠంలో దాచుకుని మనకు దాహం తీరుస్తుంది జలసుందరి. అటువంటి జలనిధి కూడా ఈ పులికి భయపడుతోంది. ఇక పంట పొలాల సంగతి వేరే చెప్పనక్కరలేదు. ప్రతి జీవికి ఆహారాన్ని అందించే పొలం కూడా ఈ మహాపులి పంజాకి గజగజలాడిపోతోంది. ఇలా మనిషిని తన చుట్టూ ఉన్న పంచభూతాల్ని వణికిస్తున్న పులి ప్లాస్టిక్ పులి. ప్లాస్టిక్ పులే కదా అని చులకనగా చూడకండి, ప్రాణాలు తీస్తుంది. ఇదిగో చూడండి ఆ ప్లాస్టిక్ పులి విశ్వరూపం.

0: సృష్టిలో ప్రతి అణువు మానవ ప్రయోజనం కోసమే ఆవిర్భవించడం జరిగింది. గుండెలోని భావం గొంతులోను భాషను వెతికింది. ఆకలి అవసరాన్ని ఆవిష్కరించింది. ఎండ నీడను ఆశ్రయిస్తే వర్షం గూడును ఆశ్రయించింది. పాదం మార్గాన్ని తీర్చిదిద్దితే మేధస్సు ప్రగతి వైపు పరుగులు తీసింది. ఇలా ఒకదాని తరువాత మరొకటి వచ్చిన ఆవిష్కరణలన్నీ మనిషిని సౌఖ్యపదం వైపు పయనింపజేయడానికి చేయూతనిచ్చినవి. అగ్ని మానవ అవసరం కోసమే అవతరించింది. కానీ అగ్ని వల్ల చెడు కూడా జరగవచ్చు. అణుబాంబు కూడా అంతే. దానివల్ల ప్రయోజనం కంటే దుష్ప్రయోజనమే ఎక్కువ. అవసరం కోసం సృష్టించుకున్న ఆయుధం కూడా ప్రాణహాని కలుగజేయడం ఇటువంటిదే. మనిషి తన అవసరం కోసం తను సృష్టించుకున్న ప్రతిదాని వెనుక మరో కోణంలో చెడు క్రీనీడలు దర్శనమిస్తాయి. ఆధునిక కాలంలో ఈ తరహా నష్టం ఇంత అంతా కాదు. అవసరం వెనుక దాగి ఉన్న అనల విశ్వరూపాన్ని మనిషి పసిగట్టినా ఏమీ చేయలేకపోవడం శోచనీయం. ఇందులో భాగం ప్లాస్టిక్. మన అవసరాన్ని తీరుస్తూనే మన మెడ చుట్టూ ఉచ్చు బిగించడం కూడా. మీ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంటి నుండి తిష్టవేసిన ప్లాస్టిక్ కవర్లు మీకు మీ పర్యావరణానికి ఎంత నష్టం కలిగిస్తున్నాయో తెలుసుకున్నారా?
1: ఏటి పైడరాజు, కొట్టుముఖం చూడడం మానేశావు?
2: ఇగో రామారావు, నీ కొట్టుముఖం చూడాలంటే చేతి నిండద్దా అండి గడ్డ, డబ్బులు ఉండాలి కదయ్యా.
1: అయితే ఇప్పుడు భారీగా కొంటావన్నమాట.
2: అదే లేదు రామారావు.
1: మరేటి సంగతి చెప్పు.
2: చెప్పటానికి ఏముంది నాకాడా?
1: నీ కాడ ఏటుందని కాదు, ఏం కావాలో చెప్పు అంటున్నా.
2: ఏముంటుంది నాకు? ఇదిగో, ముందు ఒక 4 కేజీలు బియ్యం పడి.
1: 4 కేజీలు బియ్యం, సరే. ఇంకేటి కావాలా?
2: సరే, మిగతా సరుకులు తర్వాత చెప్తా. గానే ఇదిగో, ఏది ముందు ఆ బియ్యం పోసేయి.
1: బియ్యం పోసేయలా? సరే, పట్టు సంచి పట్టు. మరి
2: సంచి పట్టాలా? అదేంటి సంచి పట్టమని కొత్తగా అడుగుతున్నావు? అదేదో ప్లాస్టిక్ కవర్లు ఇస్తావు కదటయ్యా.
1: అదే పైడరాజు, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు నేవు.
2: లేవా? ఎందుకు నేవు? అయితే ఇప్పుడు నేను ఈ బియ్యం ఎట్లా పట్టుకెళ్ళాలి ఇంటికే?
1: అబ్బా, ఎలా పట్టుకెళ్తావునా తెలియదు కానీ ప్లాస్టిక్ కవర్లో సరుకులు వేసి మాత్రం ఇవ్వ. నేను కవర్లో ఇస్తే ఇప్పుడు కేసు అవుద్ది పైడరాజు.
2: కేసా? ఇదేం చిత్రం? మరి ఈ కవర్లు కవర్లు మీరే కదట మాకు అలవాటు చేశారు, ఇప్పుడు ఏంటి ఇట్ట మాట్లాడుతున్నా?
1: రైటే పైడరాజు, మేమే అలవాటు చేసాం. కానీ ఇప్పుడు నీకు నేను కవర్లు ఇయ్యనేను.
2: ఏ, ఎందుకు ఇయ్యావు?
1: ఏ అంటే ఏం చెప్పను, ఇయ్యనేనంతే.

ప్లాస్టిక్ సంచులు లేకుండా ఇప్పుడు మనకి రోజు గడవదు. పచారీ కొట్టు సరుకుల నుంచి పసివాళ్లు తాగే పాల వరకు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలోనే మన ఇంటికి తెచ్చుకుంటున్నాం. టీ, టిఫిన్ మొదలుకొని కూరగాయలు, ఔషధాలు, నూనె, పెట్రోల్ వంటి ద్రవ పదార్థాలు కూడా ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాక్ చేయడం మనం నిత్యం చూస్తున్నాం. తెల్లారి లేచిన దగ్గర నుంచి వారు వీరు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరికి ఈ ప్లాస్టిక్ కవర్ లేకుండా పని జరగదు. పూర్వం చక్కటి గుడ్డ సంచులు పట్టుకు వెళ్ళి బజార్ నుంచి కావలసిన సరుకులు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గుడ్డ సంచులు కనబడమే లేదు. డబ్బుతో వెళ్ళడం, డాబుగా ప్లాస్టిక్ సంచులతో తిరిగి రావడం మనకి పరిపాటైపోయింది. మనకి తెలియకుండానే మనం ప్లాస్టిక్కి బానిసలం అయిపోయాం. వ్యాపార సంస్థలు, హోటళ్ళు మొదలైన రంగాల వారు వినియోగదారుల సౌకర్యం కోసం ఈ ప్లాస్టిక్ కవర్లను ఆశ్రయించినా, తరువాతి కాలంలో ప్లాస్టిక్ కవరు మానవ సమాజంలోని అన్ని రంగాలకు విస్తరించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మనిషికి తిండి, బట్ట, వసతి ఎంత అవసరమో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ కూడా అంతే అవసరంగా పరిణమించింది. మనల్ని ఎంతగా ఆక్రమించేసిన ఈ ప్లాస్టిక్ కవర్ చేసే కీడు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

30 ఏళ్ల క్రితం ఈ ప్లాస్టిక్ కవర్ల గురించి దాదాపు తెలియదు. ఇప్పుడు దేశంలో ఏడాదికి వేలాది కోట్ల ప్లాస్టిక్ సంచులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇదే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏడాదికి ట్రిలియన్ల కొద్దీ ప్లాస్టిక్ సంచులు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికాలో అయితే 1960 నుంచే ఈ ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో 1980 తరువాత ప్లాస్టిక్ కవర్ల వినియోగం మొదలైంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అమెరికా, చైనా, ఆ తరువాత ఈ కవర్ల వాడకంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఈ ప్లాస్టిక్ కవర్లు రాకముందు కొన్ని పాశ్చాత్య దేశాల్లో పేపర్ కవరే వినియోగంలో ఉంది. షాపింగ్ మాల్ సంస్కృతి పెరిగిన దేశాల్లో ప్లాస్టిక్ కవర్ అవసరం దాన్ని అన్వేషించవలసి వచ్చింది. మన దేశంలోనూ అదే జరిగింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తరువాత ఈ కవర్ల వినియోగం బాగా పెరిగిపోయింది. తేలిగ్గా సౌకర్యంగా తీసుకుపోవడం, ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేసి ఈ కవర్లో వేసుకొని వెళ్లడం వంటివి వినియోగదారుల్ని బాగా ఆకర్షించాయి. అది గమనించని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ కవర్ కొనకుండానే ఉచితంగా అందజేయడం కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈ కవర్ల వినియోగంలో పెంపుదలకు దోహదమైంది. ఫలితంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కవర్లు. మనిషి చుట్టూ ప్లాస్టిక్ కవర్ల బంధనాలు, మానవ జీవన సౌధానికి ప్లాస్టిక్ కవర్ల తోరణాలు. ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఏమున్నది గర్వకారణం? సమస్త దేశాలు ప్లాస్టిక్ కవర్ల ప్రమాద పీడనాలే. స్వయంకృతాపరాధంతో కుమిలిపోతున్న కన్నీటి సాగరాలే. స్నేహితునిలా భుజం మీద చెయ్యేసి మనతో పాటే కలిసి నడుస్తున్న ఈ ప్లాస్టిక్ కవర్ ఇప్పుడు మానవ మనుగడకు పెనుముప్పుగా తయారైంది. ఏదో ఒక దుకాణంలోంచి అతి తేలిగ్గా ప్లాస్టిక్ కవర్ మన ఇంట్లోకి వచ్చేస్తోంది. కవర్ తేలిగ్గానే ఉంటుంది, కానీ ఆ కవర్ వల్ల కలిగే నష్టం మాత్రం అంత తేలికైంది కాదు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తుంది. ఇందు గలదందు లేదని సందేహము లేదన్నట్టు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ లేని చోటే లేదు. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ కవర్లే. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్డు, పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇలా ఎక్కడ చూసినా గాలికి తేలియాడే ప్లాస్టిక్ కవర్లే. డ్రైనేజీ కాలువలు మొదలుకొని మహాసముద్రాల్లో కూడా ఈ ప్లాస్టిక్ కవర్ తన పవర్ను చూపిస్తుంది. ఇక రాజకీయ సమావేశాల్లోనూ, పెళ్లిళ్ళు మొదలైన బహిరంగ కార్యక్రమాల్లోనూ ప్లాస్టిక్ కవర్ వెల్లువై ప్రవహిస్తోంది. నీటిని, మట్టిని, మనిషిని కలుషితం చేస్తూ యావత్ పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ ప్లాస్టిక్ కవర్ విషాద కథన కుతూహలాన్ని మీరు వినాలి. పరిష్కార దిశగా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి.

0: ఇదిగో అప్పన్నా, గడ్డిగా ఆశ్రయాలి, ఎక్కడ పెడితే అక్కడ పడేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఓడసలేక చచ్చిపోతున్నాను.
1: నా తెలియ అడుగుతాను, ఈ పశువుల ఆసుపత్రికి అధికారి డాక్టర్ బావా నువ్వా?
0: అంత సీన్ ఏం లేదు కానీ, రేపటి నుంచి చెత్త చెదారం ఇలా ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే నేను డాక్టర్ బాబుకి చెప్పేస్తాను.
1: నమస్కారం అండి కాంపౌండర్ గారు.
2: ఏంటప్పన్నా పొద్దున్నే ఇద్దరు గొడవ పడుతున్నారు?
0: చూడండి బాబు, ఆసుపత్రి ఎలా ఉందో ఈ అప్పనికి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ చెత్త అక్కడే పడేస్తాడు.
1: సరే సర్లేవమ్మా, డాక్టర్ బాబు వచ్చే టైం అయింది, నువ్వు కానీ కూకోండి బాబు, కుర్చీ రెడీ.
2: ఏమిటప్పన్నా, డాక్టర్ గారు ఈవేళ రారు, మర్చిపోయావా? ఆయన ఈరోజు వరకు సెలవయ్యా, కాబట్టి సార్ రేపు వస్తారు.
1: అవునా బాబు? అయితే ఇవాళ మనకు సెలవే. ఏ అంకల్ రా, సార్ డబ్బులు ఇస్తారు, ఎల్లిటి ఓటిరా.
0: ఆహా, సొమ్మ బాబు దీను, సోకు నీదినా.
2: పర్వాలేదులే అంకాలు, ఇదిగో డబ్బులు, వెళ్ళి మనకందరికి టీ పట్రా.
0: అలాగే బాబు. ఇదిగో అప్పన్నా, ఆ సెత్త కత్తి ఎత్తే బోయ్.
1: ఓసు వెళ్ళరావా, తర్వాత చూద్దామా.
2: ఏంటి అప్పన్నా, ఊరు గొడ్డుపోయిందా? మన ఆసుపత్రికి ఒక్క గొడ్డు రావటం లేదు.
1: ఆసుపత్రి దాకా ఎక్కడొస్తాయి బాబు గొడ్లు? దారిలోనే చచ్చిపోతున్నాయి.
2: దారిలోనే చచ్చిపోతున్నాయా? అదేంటి?
1: మీకు తెలదేటి? అయితే మీకు ఒక కథ చెప్పాలా?
2: కథ ఏమిటది?
1: మా బలగలో రాములని ఓడున్నానండి. ఆడికి 25 ఆవులు గేదెలు ఉంటాయిలేండి. ఇప్పుడు ఆడికాడ ఒక్క ఆవు కానీ గేదె కానీ ఏది లేదండి.
2: ఏమయ్యాయి?
1: చచ్చిపోయాయండి.
2: చచ్చిపోయాయా? ఎలాగా?
1: ఎలాగంటేనండి, ప్లాస్టిక్ కవర్లు తిని చచ్చిపోయాను.
2: ఏమిటి ప్లాస్టిక్ కవర్లు? పశువులు తిని చచ్చిపోయాయా? పశువులు ఎలా తింటాయి అసలు అవి?
1: ఏముందండి, రాములు గాడు ఆ కుళ్ళిపోయిన కూరగాయలు అరటిపళ్ళు నన్ను చెత్త ప్లాస్టిక్ కవర్లో తెచ్చి పశువుల ముందు పడేసేవాడండి. రోజు లేని జీవాలు కదా బాబు. ఆ పశువులు ఆ కాయగూరలతో పాటు ప్లాస్టిక్ కవర్లు కూడా తినేసినాయి. అలా తిని తిని పొట్లు పెరిగిపోయావు బాబు. ఒక్కటి ఒక్కటి చచ్చిపోయాయి.
2: అవునా అప్పన్నా?
1: అవును బాబు, నేను చెప్పింది నిజం.
2: మరి మన ఆసుపత్రికైనా రావచ్చు కదా వాళ్ళు?
1: వచ్చేవారు బాబు, ఒకటే అర పశువులు తోలుకొచ్చేవారు. మనం ఏదో ఏలికపోవలు మందు ఇచ్చి పంపించేవాళ్ళు. ఆ మందు ఆడికి పనిచేసినట్టు లేదు బాబు.
2: అవునప్పన్నా, నువ్వు చెప్పేది నిజమే. నేను కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్లాస్టిక్ సంచుల వల్ల చాలా ప్రమాదం ఉంది. అవి మట్టిలోనే కరగవంట, ఇంకా పశువులు పొట్టల్లో ఏం అరుగుతాయి?
1: ఒక్క రాములే కాదు బాబు, ఊళ్ళో చాలామంది ఇలాగే చేస్తాను. పశువులు ఎందుకో చచ్చిపోతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు, కానీ కారణం మాత్రం ఇదే బావు. అంతెందుకు, పొలాల్లో మేసే పశువులకు కూడా ఈ ప్రమాదం ఉంది బావు. రోడ్ల మీద దుకాణాల వద్ద వదిలే ప్లాస్టిక్ కవర్లో అలా అలా గాలికి ఎగిరి పొలాలన్నీ కమ్మేస్తున్నాయి బావు. పశువులు మేత మేసేటప్పుడు మేతతో పాటు కవర్లు కూడా వాటి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి బావు. అంతే, ఇంకేటి, మరణానికి కారణం అవుతుంది బాబు, అంతే.
2: ఇది చాలా ఘోరం, దారుణం అప్పన్నా.
1: అవును బాబు, ఇది ఇలాగే కానీ జరిగితే సోతా సోతా మన కళ్ళ ముందే పశువులు పూర్తిగా చచ్చిపోతాయి బాబు.
0: రండి బాబు, టీ తెచ్చాను.
1: చూడు బాబు, టీ ఎలా తెచ్చిందో మన అంకల్.
0: నన్ను రోజు టీ ఎలాగే తెస్తున్నాను కదా, ఇప్పుడు ఏటైనది నీకు?
1: ఏ ప్లాస్టిక్ కవర్ అయితే జీవాలు ప్రాణాలతో సెలగాటం ఆడుతున్నాయో ఆ ప్లాస్టిక్ కవర్లోనే అంకల్ మనకి టీ ప్యాక్ చేసుకొచ్చింది బాబు. అది అంకల్ తప్పు కాదు బాబు, లోకం అంతా ఇలాగే నడుస్తుంది.
0: మీరు తాగండి బాబు, ఆ మనిషి అలాగే చెప్తాడు.
2: లేదు అంకాలు, అప్పన్న చెప్పింది నిజమే. రేపటి నుంచి టీ ఇలా ప్లాస్టిక్ కవర్లో తేవద్దు, తెలిసిందా? ఫ్లాస్క్లో తీసుకురా.
0: అలాగే బాబు.

పశుగ్రాసాల కొరత వల్ల ఇప్పటికే పాడి పశువుల పరిస్థితి సంకటంగా మారింది. భూములున్న రైతులు కూడా పశువుల్ని పోషించుకోలేని పరిస్థితి ఉంది. ఉన్న కొద్దీ పశు సంపద ఇలా ప్లాస్టిక్ కవర్ల కూరల్లో చిక్కుపోవడం ప్రమాద సంకేతమే. ఈ ప్లాస్టిక్ ప్రమాదం ఒక్క జంతువులకే కాదు, జలచరాలకు కూడా ముప్పుగా పరిణమించింది. నదీ తీరాల్లో ఉన్న పట్టణాలు, నగరాల్లో చెత్త ఆయా తీరాల్లో చేరుతూ ఉంటుంది. అలాగే సముద్ర తీర నగరాల్లోని చెత్త ఎక్కువ భాగం తీరం పాలవుతుంది.

ఇలా చిన్న చిన్న పట్టణాల్లోనూ నగరాల్లోనూ సరైన యాజమాన్యం లేక చెత్త వెచ్చలవిడిగా వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా అన్ని చోట్ల కేంద్రీకృతమైన చెత్తలో అత్యధిక భాగం ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, నీటి ప్యాకెట్లు, కవర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కవర్లు క్రమంగా ఆయా జలనిధుల్లోకి ప్రవేశించడం వల్ల జలచరాలకు అది ప్రాణ సంకటంగా సంభవించింది. జలచరాలు నీటిపై తేలియాడే ఈ రంగురంగుల కవర్లను ఆహారంగా భ్రమించి తినివేయడం వల్ల అవి కూడా చనిపోతున్నాయి. ఈ తరహాలో అనేక రకాలైన చేపజాతులతో పాటు తిమింగలాలు, తాబేళ్లు మొదలైన జలచరాలు మరణ మార్గం పడుతున్నాయి. ఈ పర్యవసానం చేపల ఉత్పత్తి మీద పడుతుందనే విషయం ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించాయి. జాగృతి లేని జీవనశైలి భవిష్యత్తును భంగపరుస్తుందనే సత్యం ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల తేటతెల్లమవుతోంది.

0: ఏటి కూకుని అలా చూస్తున్నావు? ఏటున్నది నా ముఖంలో?
1: ముత్యాలేమన్నా నీ నోటోంచి రాలతాయేమోనని.
0: నా నోటోంచి ముత్యాలు రాలితే ఎక్కడెందుకుంటాను? ఏ బాగున్న బాబునో పెళ్ళాడేద్దును కదా.
1: లేకపోతే ఏంటే, నాను నీ ముఖంలోకి చూడటం ఏంటే? నీ ముఖం ఇప్పుడు కొత్తగా చూస్తున్నానే ఏంటి? పెళ్ళైన కాడి నుంచి చూస్తానే ఉన్నాను కదా నీ ముఖం, సుందరమైన ముఖం.
0: ఇక నీ కాపిత్వాలు కట్టిపెట్టి కొట్టుకాడికి వెళ్ళిరా, ఇంట్లో ఏమీ లేవు.
1: ఏటి చెప్పకుండా నాకేటి తెలుస్తుందే ఇంట్లో ఏటున్నాయో ఏటి నిండుకున్నాయో. ఏది ఆ గుడ్డ సంచి ఏది నా మొహన పడి?
0: ఏటి గుడ్డ సంచ? ఏటి ఎకటలాడుతున్నావేటి? వెళ్ళెళ్ళి, గుడ్డ సంచి అంట గుడ్డ సంచి. ఇప్పుడు కొత్తగా నానెక్క నుంచి తెస్తాను గుడ్డ సంచి. వెళ్ళు వెళ్ళి ఆ సావుకారు ప్లాస్టిక్ కవర్లు ఇస్తాడు కదా, నన్నేటి గుడ్డ సంచి తెమ్మంటావు?
1: ఓసోస్ నేనేటి చేసేదే, సావుకారు ఆ ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడంటే అట్టి సర్కారు వాడు వాడొద్దని చెప్పేశాడట.
0: మన అవసరానికి పనికొచ్చే కవరు ప్రభుత్వం ఆపేసినాదా? అదెట్ట మామా.
1: అవునే, ఆ ప్లాస్టిక్ కవర్ల వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోద్దంట, పొలాలకి పంటలకి ప్రమాదం అంట, అందుకని ఆ కవర్లను వాడొద్దని చెప్పేస్తున్నారే.
0: అట్టనా, ఎంతకి నీకెవడు చెప్పాడు కథ?
1: ఓ శోషి, ఇది కథ కాదే నిజం. నిన్ననే ఆ సావుకారు బాబు చెప్పేశాడు. అంతేకాదు, ఆ కవర్లు నీళ్ళలోకి పోయినప్పుడు ఆ నీళ్ళలో చేపలు అవి తిని చచ్చిపోతున్నాయంట. అట్లాగే నేల మీద మేసేటప్పుడు ఆవులు గేదెలు కూడా తినేసి అయి చచ్చిపోతున్నాయంట.
0: ఓలమ్మోలమ్మో, ఏటి ఎంత కథ ఉందా ఈ మాయదారం ఉండా కవరేనుక.
1: ఇంకా ఉంది ఈను, నీలాంటి వాళ్ళు ఈ కవర్లన్నీ పని అయిపోయాక ఏం చేస్తారు?
0: మురుక్కాల వల్ల ఇసిరేస్తాం కదా.
1: ఇసిరేస్తారు కదా, దాంతో ఆ మురుక్కాలన్నీ మూసుకుపోయి నానా ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఆ పడేసిన కవర్లో ఆ డ్రైనేజీ కాలంలో పడేయటం వల్ల అవి మూసుకుపోయి వానాకాలంలో వరదలు వచ్చి ఏకంగా కాలనీలక కాలనీలో మునిగిపోతున్నాయంటే తెలుసా?
0: అమ్మో, అంత ప్రమాదమా ఈ ప్లాస్టిక్ కవర్లు వెనక?
1: ఇంకా ఉందో చెబుతా ఇనుకో. ఇదిగో ఆ కవర్లో కాల్చినా గానీ ప్రమాదం అంటే, భూమిలో పాతేసినా ఆ భూమిలో కలిసిపోవంటాయి.
0: ఓలమ్మోలమ్మో, అయితే మరి ఇప్పుడు ఏడు చేసేది మామ మనం?
1: ఓ సూరుకోయే, చిన్నప్పటి నుంచి ఈ కవర్లతోటే బతికేమేంటే మనం. ఇదిగో ఇది కాకపోతే గుడ్డ సంచో కాగితం కవరో ఏదో ఒకటి ఆడుకోవచ్చు.
0: అవునా?
1: అయినా మనం ఒకరమేనేటే ఈ ప్రపంచం మొత్తం ఈ కవర్లతో బాధపడిపోతుందంటే.
0: పోనీ అయ్యాదో కవర్ లేకపోతే పోయింది ఏమీ లేదు కానీ, పోయిపోయి అటువంటి శరీరాల్సి ఇంట్లో పెట్టుకుంటామా ఏటి? ధూ, దాని మొహం కూడా చూడకూడదు. ఉండు, ఏదైనా పాత గుడ్డ సంచి ఉందేమో చూస్తాను. ఇదిగో దొరికిందా? ఎందా బేగ పారురా మరి, ఇదిగో పొద్దు తిరిగి పోతుంది కదా.
1: అట్టగట్టగే

ఒక్క ప్లాస్టిక్ కవర్ ప్రాణం పోసుకుంటుందంటే దాని మందాన్ని బట్టి వేల లక్షల ఏళ్ల వరకు దానికి మరణం లేదు. అది మట్టిలో కలవదు, నీటిలో నానదు, పోని అగ్నిలో భస్మం చేద్దామంటే అది మరీ ప్రమాదకరం. ప్లాస్టిక్ కవర్లను కాలిస్తే వచ్చే డయాక్సిన్ విషవాయువుల వల్ల ఊపిరితిత్తులు, నరాల జబ్బులు పెచ్చు పెరుగుతాయి. ప్లాస్టిక్ కవర్లు ముడి చమురు, సహజ వాయువులతో తయారు చేస్తారు కాబట్టి అవి గట్టి పిండాలుగా తయారవుతాయి. అయితే కిం కర్తవ్యం అని ప్రశ్నించుకుంటే నిషేధం ఒక్కటే మార్గం అనే సమాధానం వచ్చింది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించాయి. కొన్ని దేశాల్లో వీటి వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. అమెరికాలో అయితే ఈ కవర్లు ఇప్పుడు ఉచితంగా ఇవ్వకూడదు. అదే చైనాలో అయితే వీటి వినియోగంపై అధిక పన్నులు వడ్డిస్తున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించిన మొదటి నగరంగా చరిత్రకెక్కింది. మన దేశంలో కూడా 20 మైక్రాన్ల కన్నా తక్కువ మంద ఉన్న కవర్లపై నిషేధం ఉంది. దేశంలో పలు రాష్ట్రాలు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంతో పాటు మరికొన్ని నగరాల్లో కూడా ఈ కవర్లపై నిషేధం ఉంది. ఏదో విధంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మరింత భారంగా తయారు కావడం ద్వారా వీటిని వదిలించుకోవాలని అన్ని దేశాలు చూస్తున్నాయి. రీసైక్లింగ్, రీయూజ్ వంటి వాటి మీద కొన్ని దేశాలు దృష్టి పెట్టాయి. రీసైక్లింగ్ ద్వారా ఈ కవర్లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడాన్ని అరికట్టవచ్చు. ప్లాస్టిక్ కవర్ల సమస్యకు పరిష్కార మార్గంగా వాటి నిషేధమే ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఇంకా చాలా మార్గాల ద్వారా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్ కవర్లను దూరం చేయవచ్చు. నిషేధానికి సమాంతరంగా ప్లాస్టిక్ కవర్ల రీసైక్లింగ్ పరిశ్రమలు రావాలి. అలాగే తిరిగి వీటిని ఉపయోగించడం, రీయూజ్ కూడా కవర్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు కాగితం ప్యాకెట్లలో ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని 21, 41A, 51A అధికరణల ద్వారా పర్యావరణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించబడింది. కావున స్థానిక పరిపాలనలో సంస్థలు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించాలి. ఉన్నపడంగా ప్లాస్టిక్ కవర్ల పరిశ్రమలను మూసేయడం వల్ల ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఆ ప్లాస్టిక్ పరిశ్రమల స్థానంలో కాగితం, జూట్ పరిశ్రమలు నెలకొల్పితే వారి ఉపాధికి ఏ విధమైన ఢోకా ఉండదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ప్లాస్టిక్ కవర్ల వల్ల కలుగుతున్న పర్యావరణ హానిని ప్రజలకు తెలియపరచవలసి ఉంటుంది. ప్లాస్టిక్ కవర్ల వాడుక సౌలభ్యంగానే ఉంటుంది, కానీ వాటి వల్ల చల్లని పర్యావరణం చావు దెబ్బతింటుంది. వ్యక్తిగతమైన ఆరోగ్యానికి మనం ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తామో అలాగే సమాజ ఆరోగ్యానికి కూడా ఆలోచించి ప్లాస్టిక్ కవర్లను దూరంగా ఉంచుదాం. కాగితం పులి అయితే కాల్చి పారేయొచ్చు, నిజం పులి అయితే నిలదీసి బోన్లో పెట్టవచ్చు. కానీ చాప కింద నీరులా గర్జిస్తున్న ఈ ప్లాస్టిక్ పులిని నిర్వీర్యం చేయడం తప్ప మానవ మనుగడకు వేరే మార్గం లేదు. పచ్చని ప్రకృతికి, ప్రపంచ ప్రగతికి అన్యథా శరణం నాస్తి.

పురోగతైనా తిరోగతైనా మనిషి చేతుల మీదుగానే జరుగుతుంది. ఇది వాస్తవం. మంచికైనా చెడుకైనా ఏదైనా సరే దానికి మూల బాధ్యుడు మనిషి, అతని కోరికతో కూడిన చర్యలు. ఏది మంచి ఏది మంచిది కాదు అనే వివేచన మానవ మేధకు ఉన్నప్పటికీ స్వలాభాపేక్షతోనూ స్వార్థంతోనూ మనిషి ప్రాథమికంగా వ్యక్తిగతంగానూ ఆ తర్వాత సామాజిక పరంగానూ ఎన్నో తప్పిదాలకు మూల పురుషుడవుతున్నాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ప్రధానంగా మనిషికే ఉంది. ధర్మ మార్గంలో నడవాలనేది నీతి సూత్రం మాత్రమే. అధర్మ మార్గంలో పయనించడం ధార్మిక నీతి సూత్రాల్ని దాటడమే అవుతుంది. పొగ తాగకూడదు అని చెప్పగలము గాని దగ్గర కూర్చొని ఒక వ్యక్తిని మనం నియంత్రించలేము. దేనివల్ల చెడు జరుగుతుందో దాన్ని పరిహరించాలని తెలుసుకోవడమే కాకుండా దాని జోలికి వెళ్లకూడదనే సంకల్పం మనిషికి కలగాలి. అప్పుడు మాత్రమే ఈ ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా ప్లాస్టిక్

0: కవర్ల వల్ల పంచభూతాలకు కలిగే హాని తొలగిపోతుంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణానికి కలుగుతున్న పెను ఉప్పు నుంచి మనం బయటపడగలం.
1: మీరింతవరకు ప్లాస్టిక్ పులి డాక్యూ డ్రామా విన్నారు. రచన శ్రీమతి భువన, నిర్వహణ డాక్టర్ బండి సత్యనారాయణ, పర్యవేక్షణ శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి, పాత్రలు పాత్రధారులు పైడిరాజు, శ్రీ ఏవి ఆనంద్, నూకమ్మ శ్రీమతి డి వసుమిత్ర, అప్పన్న శ్రీ పి కిషోర్ కుమార్, అంకాలు శ్రీమతి ఎం విజయలక్ష్మి, సింహాచలం శ్రీ బుగత సత్యనారాయణ, వ్యాఖ్యానం శ్రీ వంకాయల సత్యనారాయణ, ధ్వని సంయోజనం శ్రీ బిఆర్ కిరణ్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాట. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
5: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
4: మరి మీ మొబైల్ ఇవ్వండి.
5: ఇదిగో,
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

ఈనాటి ప్రసారంలో ఉదయం 11 గంటలకు మధురి మా పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 12:10 మధుమంజరి సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మణరావు పాడిన భక్తి గీతాలు వింటారు. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృత్వానికి మరో జన్మ కథానిక వింటారు. చదివిన వారు శ్రీమతి గుర్తివాణి శ్రీనివాస్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ

0: ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు.

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు. మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని.

విన్న పాట సింహబలుడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్లారీశ్వరి పాడిన పాట విన్నారు. తర్వాత సింహాసనం చిత్రానికి రా సీతారాం పి సుశీల పాడిన పాట.

సినిమా పాటలు వింటున్నారు. పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో తర్వాత మనోజ్ జానకి పాడిన పాట చిత్రం శివచిత్రం నుండి.

సినిమా పాటలు, పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గ్యాంగ్ లీడర్ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మీరింతవరకు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక గమనిక. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవంలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో అలనాటి మధుర భావగీతాలు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు నిర్వహిస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. గమనిక విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మణరావు గారు ఆలపించిన భక్తి సంగీతం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00 వస్తుంది. ఇప్పుడు హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी इस समय कर्नाटक की राजधानी बेंगलुरु में आर्ट ऑफ लिविंग के 45वीं जयंती समारोह में हिस्सा ले रहे हैं. उन्होंने आज आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में नवनिर्मित ध्यान मंदिर का उद्घाटन किया. प्रधानमंत्री आज तेलंगाना की राजधानी हैदराबाद भी जाएंगे, जहां वे कई विकास परियोजनाओं का शुभारंभ और शिलान्यास करेंगे. ये परियोजनाएं लगभग 9,400 करोड़ रुपये की हैं. श्री मोदी हैदराबाद पणजी आर्थिक कॉरिडोर में गुडेबेल्लूर से महबूब नगर तक की 4 लेन के राष्ट्रीय राजमार्ग 167 का शिलान्यास करेंगे. वे वारंगल में पीएम मित्र पार्क का उद्घाटन करेंगे. पीएम मित्र योजना के तहत विकसित इस पार्क को

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: తర్వాత రేవంత్ సునీత పాడిన పాట చిత్రం నమో వెంకటేశ.

0: మీరు ఇంతవరకు మధులిమ సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వార్తలు వింటారు. హైదరాబాద్ నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ధి చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని

0: నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ హర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ వంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.

0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి సంగీతం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మణరావు గారి గానం వింటారు. వయలిన్ శ్రీ ఏ సత్యవిశాల్, మృదంగం శ్రీ ఎంవిఆర్ లక్ష్మణరావు. ముందుగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచన.

తర్వాత దేవ దేవం భసే హిందోళ రాగం ఘనచాపుతాళం శ్రీ అన్నమయ్య కీర్తన.

చివరగా రామ రామ అనురాధ, సింధు భైరవరాగం, ఆదితాళం, ప్రయాగ రంగదాసు కీర్తన.

0: మీరింతవరకు శ్రీ ఎం లక్ష్మణరావు గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ ఏ సత్యవిశాల్, మృదంగం శ్రీ ఎంవిఆర్ లక్ష్మణరావు. ఇంతటితో ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ

0: సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు వార్తలు వింటారు. విజయవాడ నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని

0: కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా స్టార్ట్ అయింది, అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
1: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడి, మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొననున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కేవలం బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేస్ట్ టు వెల్త్ వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటి జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
2: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు, పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
1: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న

0: తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
1: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్ళి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునఃసమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్ర గీతం వింటారు. చిత్రం దేవుళ్ళు, పాడినవారు చిత్ర స్వర్ణలత జూనియర్.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో కథానిక మరియు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీమతి గుర్తివాణి శ్రీనివాస్ గారి మాతృత్వానికి మరో జన్మ కథానిక.
1: మాతృత్వానికి మరో జన్మ. ఆ రోజు వాతావరణం అంతా వింతగా ఉంది. మేఘాలు ఎందుకో బెట్టు చేస్తున్నట్టున్నాయి. కాస్తంత వాత్సల్య పలకరింపుల చిరుగాలి సోకగానే భళ్ళుమని కురిసేటట్టుగా ఉంది ఆకాశం. చినుకులు పడితే బట్టలు తడిసిపోతాయని బట్టలు తీద్దామని మేడ మీదకి వెళ్ళాను. కుండీలలో ప్రేమగా పెంచుకున్న మొక్కలు మాత్రం తడి చినుకు సోకగానే సంతోషంతో మురిసిపోయాయి. దేనివల్లనైనా ఒకరికి లాభం ఒకరికి నష్టం తప్పనిసరి. కళ్ళు ఇంతలా చూసుకుని పచ్చని మొక్కల మిసమిసల్ని మనస్ఫూర్తిగా ఒకసారి చూసుకున్నాను. ఏమిటో ఈ రుణానుబంధాలు. నేల తవ్వి విత్తనాలు నాటి ఆశగా ఎదురు చూసేటప్పుడు మనిషి అంతరంగంలో ఎన్నో ఆలోచనలు మొలకెత్తుతాయి. నా చేయి మంచిదని, మొలక రావాలని, ఇంత ఇంతగా పెరిగి వృద్ధి కావాలని ఆశ. తనదిగా పొదుగుకున్న ప్రతి భావనలోనూ వృద్ధికాంక్ష మనిషిది. తన సొంతం అనుకున్న ఆలోచనలకు ఆపేక్ష తోడవుతుంది. అప్పుడే అంతరంగంలో

ఓ మౌన సంభాషణ మొదలవుతుంది. ప్రతి క్షణం శ్రద్ధ నిష్కల్మషంగా నాటిన బీజాన్ని బాగా ఎదగమని మనసులోనే దీవించటం, చిన్న అంకురం కనపడగానే నమ్మలేని సంబరం, ఒక విశ్వాసం లాంటి చిరుగర్వం తొంగిచూస్తాయి. ఆ తొలినాళ్లలో కలిగే ఊహలే మొక్క చెట్టుగా మారాక కూడా చిక్కని అనుబంధానికి వారధిగా నిలుస్తాయి. మనుషుల మధ్య పెనవేసుకున్న ప్రేమబంధం కూడా అలాంటిదే కదా. ప్రతి కుండీ దగ్గరికి వెళ్ళి పలకరింపుగా ఆకులను నిమిరాను నేను. మొక్కలు కూడా నాతో కరచాలనం చేయడానికి పోటీ పడుతున్నట్టు చిన్న పులకరింత కనపడింది. ఒక చిన్ని నవ్వు నా కన్నీటి బిందువులతో కలిసి తళుక్కున మెరిసి మాయమయ్యింది. పాపం ఈ మొక్కలకి తెలీదు ఇదే నా తుది వీడ్కోలని. వాటి అమాయకత్వానికే నాకు ఎక్కువ దుఃఖం వచ్చింది. అనుబంధాలన్నింటికీ ఏదో ఒక రోజున తుది వీడ్కోలు పలకాల్సిందే. నిస్సహాయతను ఎప్పుడూ ఒంటరిని చేయకూడదనేమో నిస్పృహ నేనున్నానంటూ చేరువు అవుతుంది. ఒక నిట్టూర్పు విడిచాను. మొక్కలకు నా కన్నీళ్లను కనబడనీయకుండా కళ్ళని కొంగుతో అద్దుకున్నాను. వాటికి అన్నీ అర్థమవుతాయి కానీ నోరు విప్పి చెప్పలేవు, ఏమీ చేయలేవు. అచ్చం నా కొడుకులా. విధిలేక మొక్కల్ని విడిచిపెట్టలేక భారంగా అడుగులేస్తూ తాళ్లమీద ఎండి గబిలాలా వేళ్లాడుతున్న బట్టల్ని ఒక్కొక్కటే లాగి మూటకట్టుకుని కిందకి తీసుకొచ్చాను. రోజూ పనిమనిషి బట్టలు ఉతికి మేడమీద తీగ బారుగా ఆరేస్తుంది. సాయంత్రం కాగానే నేనే మెల్లిగా మెట్లెక్కి వెళ్ళి ఒక్కో బట్ట తీసి దులిపి మూటగట్టి కిందకి తీసుకొస్తాను. అన్నీ మడతలు పెట్టి కోడలివి కొడుకువి నావి వేరువేరుగా అరల్లో సర్ది పెడతాను. ఆ రోజు మేడమీద నుంచి బట్టలు మూటను విప్పకుండా అలాగే గదిలో కుర్చీలో పెట్టేశాను. ఈరోజుతో నా సేవలకు ఇక్కడ శాశ్వత సెలవు చీటి పుచ్చుకోబోతున్నాను. రేపటి నుంచి నేను ఒక్క పని కూడా చేయక్కర్లేదు. మహారాణిలా కూర్చోవచ్చు. లేవగానే వంటిల్లు సర్దక్కర్లేదు. పూజగది శుభ్రం చేసి దేవుడి సామాను దీపపు కుందులు తోమి పూజవేళకు పూలు కోసుకొచ్చి కొడుకుకి అందివ్వక్కర్లేదు. ఈ ఇల్లు నాది అనుకుని ప్రతి వస్తువు మీద ఆపేక్ష చూపక్కర్లేదు. ఇంట్లో వాళ్లంతా వాళ్ల పనుల్లో హడావిడిగా ఉంటే నేను మాత్రం కూర్చుంటే ఏం బావుంటుందని ఆ పని ఈ పని కల్పించుకుని అస్సలు చేయక్కర్లేదు. బజారు నుంచి నా కొడుకు తెచ్చిన కూరల సంచి అందుకుని కోడలు చెప్పకముందే కవర్లలో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని కూరల్ని కడిగి తరిగి వంటకి అందివ్వక్కర్లేదు. నేను వెళ్లే చోట రాజభోగాలే, వాళ్లే వేళకింత టిఫిన్ భోజనం పెడతారు. మాట్లాడుకోవటానికి బోలెడు మంది స్నేహితులు, కానీ అక్కడ అందరి చూపులు ద్వారాలకు అంటిపెట్టుకునే ఉంటాయి. ఆ గుమ్మాలకు ఆశా నిరాశల సూచికల్లా వేలాడుతుంటాయి. నాకా బాధ ఉండదు, ఎందుకంటే నాది రాతి హృదయం కాబట్టి. దెబ్బలు తిని తిని కరుడుగట్టిన బండరాయి అయిపోయింది. కోడలన్నట్టుగానే నేను మొండిఘటాన్ని. బ్యాగులో బట్టలు సర్దుకోవాలి, మందులు ముఖ్యమైన వస్తువులు ఇంకా చాలా సర్దుకోవాలి. ఒక్కటి మర్చిపోయినా నేను చాలా బాధపడాలి. వాటి గురించే ఆలోచిస్తూ లోటుగా రోజులు వెళ్లదీయాలి. అందుకే జాగ్రత్తగా అన్నీ బ్యాగులో సర్దుకోవడం మొదలుపెట్టాను. నా కొడుకు చదువుకునే రోజుల్లో టూర్కి వెళ్లేటప్పుడు, అమ్మా నాకు ఏం బట్టలు పట్టుకెళ్లాలో తెలియట్లేదు, నువ్వు సాయం చేస్తే గాని ఈ సర్దుడు కార్యక్రమం పూర్తి కాదు అన్నాడు. నేను ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి నా కొడుకు మంచం మీద అంతా పరిచిన బట్టల్లోంచి ఎప్పుడు ఏవి వేసుకోవాలో ఏది తనకు బాగుంటాయో ఒక్కొక్కటే తీసి బ్యాగులో సర్దినప్పుడు, మా అమ్మే నా సూపర్ హీరో అంటూ నా బొగ్గం మీద ముద్దిచ్చినప్పుడు, అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయిన ఆ పండంటి ఉత్సవాలు వెచ్చని స్పర్శలు ఇప్పుడు మాయమైపోయాయి. అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకుని తిరిగే నా కొడుకు ఇప్పుడు మందులు తెచ్చి ఇచ్చిన రోజు కాసేపు మాట్లాడుతున్నాడు. అది నెలకో మాటు. ఆనాడు కొమ్మకి అల్లుకున్న లతలా విరబూసిన ఆనందాల పలకరింపుల్లోని సంబరాలన్నీ వాడిపోయిన పూల కంటి చెమ్మల్లా మనసు భూమిలో నిర్దయగా ఇంకిపోయాయి. కొడుకు కోడలు తిరిగొచ్చే లోపల నా బట్టల్ని నేనే బ్యాగులో సర్దుకోవాలి. ఇలా ఒంటరిగానే 78 ఏళ్ల వయసులో ప్రతి చిన్న పనికి శక్తిలేని శరీరం మొరాయిస్తున్నా లొంగ తీసుకొస్తున్నాను. కోడలికి అంతో ఇంతో చేతనైన సహాయం చేస్తున్నాను, కానీ ఎన్నో దెబ్బల్ని చవిచూసి చివికిన మనసు మాత్రం లొంగనంటూ మొరాయిస్తోంది. శరీర యంత్రాన్ని కదిలించడానికి మాత్రం బుట్టెడు మందులు ఉన్నాయి. ఈ మలివయసులో ఆప్యాయత అనే ఒకే ఒక్క మందు మాత్రం కరువయ్యింది. అందరూ కలిసి దిగిన కుటుంబ చిత్రాన్ని తీసుకుని ఒకసారి చూసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను. డబ్బులంత భద్రంగా మందుల పెట్టును సర్దుకున్నాను. ఇవే మరబొమ్మని నడిపించే బ్యాటరీలు. ప్రస్తుతానికి ఇవే చాలా ముఖ్యమైన వస్తువులు. అలమారా తీసి నా భర్త నాకు పెళ్లికానుకగా ఇచ్చిన

పసుపు రంగు ఎరుపు అంచు పట్టుచీరను తీసి గుండెగా హత్తుకున్నాను. జీవిత మజిలీలన్నిటినీ కలిసి దాటిన రోజులన్నీ నా కళ్ళ ముందు కదిలాయి. వత్సల, మా అమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు. ఆవిడ పాతకాలం మనిషి. ఇప్పట్లో మనం పిల్లల గురించి ఆలోచించొద్దు. నువ్వు గర్భం దాలిస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు కదా. నీకేదైనా అయితే నేను భరించలేను. ఇక పిల్లల గురించిన ఆలోచన మానేయి అన్నారు నా భర్త రాధేశ్యాం. ఈ ఇంటికి మీ వారసులను ఇవ్వకపోతే మీ భార్యగా నా జీవితానికి అర్థం లేదండి. మీ ప్రేమే నన్ను కాపాడుతోంది. నాకు నమ్మకం ఉంది. మీరేం దిగులు పడకండి అంటూ నా భర్తను సముదాయించాను. గాని నా మనసు నిండా అనుమానపు సాలిగూళ్లు అల్లుకున్నాయి. ఆ వంశంలో మిగిలింది రాధేశ్యాం ఒక్కడే. పుట్టిన పిల్లలందరూ పురిట్లోనే పోవడం వల్ల మిగిలిన ఒక్క కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు మా అత్తగారు సావిత్రమ్మ. ఒక్కగానొక్క నలుసుకి సంతానం కలగాలని, వంశవృద్ధి కావాలని వేయి దేవుళ్లకు మొక్కుకునే అత్తగారిది న్యాయమైన కోరికే. అత్యాశేమీ కాదనిపించింది నాకు. నా భర్త వద్దని వారిస్తున్నా. ఆరోగ్య భంగమైనా గాని, ప్రాణహాని ఉన్నాగాని నేను ఆయన మాట వినలేదు. రాసి ఉన్నది జరగక తప్పదు. పోయే ప్రాణం పట్టుకుంటే ఆగదు. ఎప్పుడైనా పోవాల్సిందే. వంశవృద్ధి చేసే క్రతువులో పోతేనేం పుణ్యం అనుకున్నా. మాతృత్వం కోసం పరితపిస్తూ నన్నే సమిధిగా మార్చుకున్నా. నేను నెల తప్పాను. ఆ విషయం ఆయనకి తెలిసింది. నాకేసి జాలిగా చూశారు. రోజురోజుకీ పెరుగుతున్న బిడ్డ బరువుకి గర్భసంచికి శక్తి లేకుండా పోయింది. అది ప్రత్యక్ష నరకమే. కుట్లు వేయించారు. అయినా నమ్మకం లేదన్నారు వైద్యులు. లేచి పనులు చేసుకోలేని స్థితిలో కూడా నా నమ్మకం ధైర్యం సడల్లేదు. నేను పోయినా ఈ వంశాన్ని నిలపాలన్న పట్టుదల నాది. నెలల తరబడి దాదాపుగా మంచానికి పరిమితమైపోయాను. ఒక అర్ధరాత్రి నాకు నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పుల కంటే ఒకవేళ నేను కనుమరుగైపోతే నా భర్త పడే బాధ తలుచుకుంటే నాకు కన్నీళ్లాగాయి కాదు. ఆ దైవం అనుకూలించి కార్తికేయుడు పుట్టాడు. నా ఆనందానికి అవధులు లేవు. నా ఆరోగ్యం మెల్లమెల్లగా కోలుకుంది. నేను విజేతనయ్యానని గర్వపడ్డాను. మాతృత్వం కంటే గొప్ప వరం ఇంకేముందని సంబరపడ్డాను. పిల్లాడు చాలా బలహీనంగా పుట్టాడు. కట్టుబడిని విరోచనాలు పట్టుకున్నాయి. కండ బయటపడింది, పుండైపోయింది. నా దుఃఖానికి అంతులేదు. అరచేతిలో పెట్టుకుని రేయింబావులు అపురూపంగా చూసుకున్నాను. మందులు వాడాక కాస్త తగ్గింది. దగ్గు జలుబు మొదలయ్యాయి. పిల్లాడికి అర్ధరాత్రి శ్వాస ఆడక విలవిల్లాడుతుంటే నాకు గుండెలు అవిసిపోయాయి. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. పిల్లాడు ఏమైపోతాడో అనే దిగులుతో కృంగిపోయాను. రాత్రిలు భుజం మీద వేసుకుని తిప్పితేనే కాసేపు పడుకునేవాడు పాపం. బాలారిష్టాలన్నీ దాటించి పెంచి పెద్ద చేసి కాస్త ఊపిరి పీల్చుకున్నప్పుడే ఆయన గారి శాశ్వత ఎడబాటు నాకు పూడ్చలేని లోటు మిగిల్చింది. కార్తికేయుడిని పెంచి చదివించి పెద్ద చేశాను. రుక్మిణితో పెళ్లి జరిపించాను. వాళ్ళకి ఒకతే కూతురు ప్రవల్లిక. అల్లారు ముద్దుగా పెంచాం. పై చదువులంటూ న్యూజిలాండ్ వెళ్ళింది. అక్కడ దేశస్థుడు రిచర్డ్సన్ ప్రేమించింది. మాకు శ్రమ ఎందుకనుకుందేమో, పెళ్లి కూడా చేసేసుకుంది. ఇద్దరూ కలిసి ఇండియా వచ్చారు. రుక్మిణి కూతురు చేసిన పనికి కుంగిపోయింది. మనం దాని పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాం అత్తయ్యా అంటూ నా ఒడిలో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. రుక్మిణి, పిల్లల్ని కనడం పెంచడం మన బాధ్యత. వాళ్ల కర్మలకి భవిష్యత్తుకు మనం ఎంతవరకు బాధ్యులమో ఆలోచించు. అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చి పెళ్లి చేసుకుని మన దగ్గరికి తీసుకువచ్చింది. మన బంధువులందరి మధ్య మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అని రుక్మిణిని ఓదార్చి మనవరాలికి అతనితో మళ్లీ పెళ్లి జరిపించాను. అప్పుడు వాళ్ళకి నేను చెప్పింది నచ్చింది. అప్పుడు పనికొచ్చాను. ఇప్పుడు నా పెద్దరికం దౌర్జన్యంగా, ఒక్కోసారి నిరుపయోగంగా కనిపిస్తోంది. పైసా చేతిలో ఉంచుకోకుండా అంతా వాళ్ళకే ఇచ్చేసి ఆపేక్షలు ఆశిస్తూ ఒట్టి మనిషిగా మిగిలిన నాకు ఒట్టిపోయిన గొడ్డుకు తేడా ఏముంది? అది కబేళాకి వెళ్ళాలి. మరి నేను? రిచర్డ్స్ చాలా మంచి కుర్రాడు. తండ్రి సంరక్షణలో పెరిగాడట. అతడిని చిన్నతనంలోనే తల్లి వదిలేసి వెళ్ళిపోయిందిట. ఆప్యాయత కోసం అర్రులు చాస్తాడు రిచర్డ్స్. మా అందరి ప్రేమ పొందాలని ఎక్కువ ఆరాటపడతాడు ఆ కుర్రాడు. ఏడాది తర్వాత ఇండియా వచ్చారు వాళ్ళు. నా బట్టలు సామాను సర్దుకోవటం పూర్తయింది. నా కొడుకు ఆరోగ్యం అంతగా బాగుండట్లేదు. 2 ఏళ్ల క్రితం వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ కూతురితో అమెరికా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మరి నేను? నా కొడుకుకే తన కూతురి సంరక్షణలోకి వెళ్ళి సేదతీరే వయసు వచ్చింది. నేనెక్కడుండాలి అనేదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. మీరు ఆ దేశంలో ఎమడలేరత్తయ్యా. మాకంటే తప్పదు. మీ అబ్బాయి ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో తెలియట్లేదు.
అనారోగ్యం మనిషి.

కదా, ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మా చివరి దశ దాని దగ్గరే వెళ్ళబుచ్చుకోవాలి అని మా ఆశ. మరి మీరో ఎక్కడుంటారు? అంది నా కోడలు. ఒంటరితనం ఆమెకేనా, మరి నా సంగతి? అన్నాను నేను. పెళ్లికి వెళ్ళినా పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు, దేశం కాని దేశానికి నేనెందుకు? వాళ్ళంతా ఒక కుటుంబం. మరి నేను? నా కొడుకు అమ్మ నాతోనూ ఉండాలని కానీ, నన్ను తీసుకువెళ్లాలని కానీ ఆలోచించలేదు. నన్ను రమ్మని ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు నేనే అన్నాను, నన్ను వృద్ధాశ్రమంలో చేర్చి మీ దారిని మీరు వెళ్ళండిరా అన్నాను. మాట వరుసకే అన్నాను. అన్నదే తడవుగా గూగుల్లో వెతికి మరీ విశాఖలో అమ్మ వృద్ధాశ్రమంలో చేర్చటానికి తీర్మానించారు నా కొడుకు కోడలు. నేను వెళ్ళను, మీ దగ్గరే నా బ్రతుకు తెల్లారిపోవాలి అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళకి నేను భారం కాకూడదు అనుకున్నాను. నా బ్యాగ్లో సర్దుకున్న వస్తువులన్నింటినీ మళ్ళీ సరిచూసుకున్నాను. నా చేదస్తం నాది. కాలింగ్ బెల్ మోగింది. నా ఆలోచనలు పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీశాను. కొడుకు కోడలు మనవరాలు ప్రవల్లిక ఆమె భర్త రిసర్ట్స్ వచ్చారు. అప్పటికే నేను వాళ్ల కోసం చేసి ఉంచిన గారెలు, బూడిద గుమ్మడికాయ హల్వా, పాయసం తెచ్చి అందరికీ పెట్టాను. ఆఖరిసారిగా నా కొడుక్కి నా చేత్తో ప్రేమగా తినిపించాను. వాడి కళ్ళల్లో నీళ్లు నిస్సహాయతకు చిహ్నంగా కనపడ్డాయి. గ్రానీ, మీ గురించి ప్రవల్లిక ఎప్పుడూ చెబుతూ ఉంటుంది, మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని. మీలాంటి మామ పెంపకంలో పెరిగిన ప్రవల్లిక ఎంత అదృష్టవంతురాలో. నాకు గ్రానీతో గడిపే భాగ్యం లేదు. ఎవరూ లేని అనాథగా పెరిగాను. మిమ్మల్ని చూస్తుంటే అమ్మ ప్రేమ ఇంత కమ్మగా ఉంటుందా అనిపిస్తోంది. మీరు మీ సామాన్లు సర్దుకున్నారా గ్రానీ? అన్నాడు రిచర్డ్స్ తెలుగుని పట్టుపట్టి మాట్లాడుతూ. నా బ్యాగ్ తెచ్చి బయటపెట్టాను. నా బృందావనాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాను. దిగులుగా నాకు వీడ్కోలు చెప్తున్నట్లు అనిపించింది. నా సరంజామాని రిచర్డ్స్ తెచ్చి కారు డిక్కీలోకి ఎక్కించాడు. నన్ను వృద్ధాశ్రమంలో దింపి వాళ్ళు ఎయిర్పోర్టుకు వెళ్ళాలి. అందరం కారెక్కి కూర్చున్నాం. రిచర్డ్స్ డ్రైవింగ్ చేస్తున్నాడు. తన జీవితంలో మిస్ అయిన సంగతులను చెబుతున్నాడు. మా కారు ముందు ఒక లారీ వెళుతోంది. ఎవరో ఇల్లు ఖాళీ చేసి సామాను ప్యాక్ చేసి లారీలో తీసుకువెళుతున్నారు. ఆ సామాను మధ్యలో ఉన్న అట్టపెట్టెలో తులసి కోట ఉంది. అందులో పచ్చటి తులసి చెట్టు గర్వంగా తల ఊపుతోంది. ఆ ఇంటి వాళ్ళకి ఎంత శ్రద్ధ! తులసి మొక్కే కదా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందిలే అని వదిలేసి వెళ్ళట్లేదు వాళ్ళు. ఎంతో భద్రంగా తీసుకెళ్తున్నారు. ఆ మొక్కపాటి విలువ లేదా నాకు? సూర్యుడు ఉదయరేఖలు విచ్చుకుంటున్నప్పుడు జగతికి కలిగే చైతన్యం పడమటి వైపు మరలుతున్నప్పుడు ఉండదు. ఇక నేనెంత, నాకింతే ప్రాప్తం అనుకున్నాను. నేను కళ్ళు మూసుకుని పడుకున్నాను. నా గమ్యం అతి దగ్గరలో ఉంది. నా చివరి ప్రయాణం ఇంత బాధాకరంగా ఉంటుందనుకోలేదు. కళ్ళు వర్షిస్తున్నాయి. ఈ విషయంలో అసలు తప్పెవరిది? బాధ్యతలు తీరగానే పైకు తీసుకుపోకుండా వదిలేసిన ఆ దేవుడిదా. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయిన నా దేవుడిదా. రెండు తరాల బాధ్యతను మోసేంత నైతిక విలువలను పిల్లలకు అందివ్వలేని తల్లిదండ్రులదా ఎవరిది? ముఖ్యమైన పాత్రగా ఇంట్లో మసిలే అమ్మ అవసాన దశలో అతిథి పాత్రగా మిగిలిపోవడానికి కారణం ఏమిటి? కొడుకు కోడలు ఒక జట్టు, వాళ్ల పిల్లలు వాళ్ల భాగస్వాములు ఒకవైపు, మరి వృద్ధురాలైన అమ్మ ఎవరికి సొంతం? నా ఆలోచనలు అసలు తెగలట్లేదు. ఎయిర్పోర్ట్ వచ్చేసింది లేబా అమ్మా, అంది ప్రవల్లిక. అదేంటి, విమానాశ్రయానికి తీసుకొచ్చారేంటి? నేను వెళ్ళవలసింది ఆశ్రమానికి కదా అనబోయాను. చెమ్మగిల్లుతున్న కళ్ళతో చుట్టూ చూశాను. మా గ్రానీ మాతోనే ఉండాలి. నా భార్యకి పురుడుపోయాలి. మా పిల్లలకు నలుగు నూనె స్నానాలు చేయించాలి. బోలెడు తెలుగు నీతి కథలు చెప్పాలి. ఇంకా ఎన్నో చేయాలి. పెద్దవాళ్లు ఉన్న ఇల్లు సంపూర్ణమైన ఇల్లు కదండి గ్రానీ. ఆంటీ అంకుల్తో పాటే మీకు కూడా పాస్పోర్ట్ వీసా ఎప్పుడోనే రెడీ చేయించాను. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేం ముందే చెప్పలేదు అని నవ్వుతూ నా వైపు చూస్తూ చెప్పాడు విదేశీ మనవడు. మొన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్లి ఫోటోలు తీయించింది ఎందుకా అనుకున్నాను సంభ్రమంలోంచి తేరుకుంటూ. భాష రాకపోయినా ప్రేమకి భావమే ముఖ్యం. నమ్మలేనట్టు చూశాను అతని వైపు. ఒక విదేశీయుడు భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాడు, గౌరవిస్తున్నాడు. కానీ మనవాళ్ళు మాత్రం బంధాలను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఏదైనా పుష్కలంగా దొరికినప్పుడు దాని విలువ తెలియదు. నా కొడుకు నా వైపు చూడలేక తలదించుకున్నాడు. చిన్నవాడైన మనవడికి చేతులెత్తి మొక్కలేక మనవరాలిని హత్తుకున్నాను. బామ్మా, ఒక పెద్ద చెట్టుని పెగిలించుకుపోయి వేరే చోట నాటాలంటే చెట్టుతో పాటు తల్లివేరు కూడా ఉండాలి కదా. నిన్ను వదిలిపెట్టి మా అమ్మా నాన్నల్ని మాత్రమే ఎలా తీసుకు

0: వెళతానని అనుకున్నావు. నువ్వు మా పచ్చని కుటుంబ వృక్షానికి కనిపించని తల్లివేరువు. నిన్ను వేరు చేస్తే ఈ వంశవృక్షం కూలిపోతుంది. మేమెక్కడుంటే అక్కడే నువ్వు మాతోనే ఉండాలి బామ్మ, అంది నా మనవరాలు ప్రవల్లిక. అప్పుడు పొంగుకొచ్చాయి నా దుఃఖపుటేర్లు. ఫ్లైట్ ఎక్కాను మొదటిసారిగా. అమ్మంటే బరువు కాదు, పరువని చాటి చెప్పేంతగా విదేశీయులను సైతం ప్రభావితం చేస్తున్న నా భారతీయ సంస్కృతి గొప్పతనానికి మొక్కుతుండగా విమానం రెక్కలు విప్పి గాల్లోకి లేచింది. నన్నే చూస్తున్న నా కొడుకు కార్తికేయుడి కళ్లల్లో ఆనందం కనపడింది నాకు. నా కోడలు రుక్మిణి నా పక్క సీట్లోనే కూర్చుంది. నా నడుముకి బెల్ట్ కట్టి నా చేతిని పట్టుకుంది భయం లేదన్నట్టుగా. ఈ మలివయసులో నాకు కావలసింది ఆ భరోసానే. ఆ ఒక్కటి తప్ప ఈ మట్టిపై నేనింక కోరుకునేది ఏదీ లేదు. అది నాకిప్పుడు దొరికింది. విమానంతో పాటు నా మనసు గాల్లో ఎగిరింది.
1: మీరంతవరకు శ్రీమతి గుర్తివాణి శ్రీనివాస్ గారి మాతృత్వానికి మరో జన్మ కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. గోపాలరావు గారి అమ్మాయి ఈ చిత్రానికి మాధవపెద్ది రమేష్ పి సుశీల పాడిన పాట.

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

0: బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ శాంతిపురం విద్యార్థులచే కదంబ కార్యక్రమం. ఇందులో చిన్న చిన్న కథలు, తీయని తెలుగు పద్యాలు, విజ్ఞానం, వినోదం అందించే ఎన్నో విషయాలున్నాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడేబాలుడేలవాడు అనే పాటతో ప్రారంభమవుతుంది. ఈ సంకీర్తన గానం చేస్తున్నది తరుణ వల్లి.

0: పోయరే.
1: పాట విన్నాం కదా, పిల్లలకి బొమ్మలంటే, అమ్మా నాన్న అంటే, వాళ్ళ పాఠశాలంటే, ఉపాధ్యాయులంటే, ఇంకా స్నేహితులంటే మిక్కిలి ప్రియం. ఇంకా ఎన్నో ఉన్నాయి చెబుతానంటోంది సాహితి. విందామా?
2: ఇష్టం నవ్వుల చుక్కలు మాకిష్టం, నవ్వే పువ్వులు మాకిష్టం, నాన్న ముద్దులు మాకిష్టం, నానమ్మతో అల్లరి మాకిష్టం, పచ్చని చేలు మాకిష్టం, పలకాబలప మాకిష్టం, పావురమంటే మాకిష్టం, పాటాలంటే మాకిష్టం, బడికి పోవడం మాకిష్టం, బంతి పువ్వులు మాకిష్టం, బాతు పరుగులు మాకిష్టం, బాణాసంచా మాకిష్టం, మల్లె పువ్వులు మాకిష్టం, మంచి బొమ్మలు మాకిష్టం, మామిడి పండు మాకిష్టం, మాస్టార్ అంటే మాకిష్టం, మాస్టార్ అంటే మాకిష్టం. భావం పిల్లలకు ఇష్టమైన వాటిని ఈ గేయం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఆకాశంలో వికసించే నక్షత్రాలు, వికసించే పువ్వులు, నాన్న పెట్టే ముద్దులు, నానమ్మతో చేసే అల్లరులు పిల్లలకు ఇష్టం. పంట పొలాలు, పలకాపలకం, పావురాలు, చదువుకోవడం వంటివి ఇష్టం. పాఠశాలకు వెళ్ళడం, బంతి పువ్వులు, బాతు పరుగులు, టపాసులు కాల్చడం మొదలైనవి చాలా ఇష్టం. ఇంకా మల్లె పువ్వులు, ఆట బొమ్మలు, మామిడి పండ్లు.

0: పాఠాలు బోధించే మాస్టరు అంటే కూడా చాలా చాలా ఇష్టం.
1: సాహితి, మరి మన పిల్లలను పెద్దలు ఇష్టపడాలంటే మనం వాళ్ల మాటను వినాలి, చక్కగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి. మట్టి ముద్దను శిల్పంగా మార్చేది గురువు. విద్యాబుద్ధులను నేర్పించి క్రమశిక్షణతో మెలిగేలా పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా తీర్చిదిద్దుతారు గురువులు. మరి క్రీడారంగంలో కూడా ఎన్నో విజయాలు అందించిన శిష్యులను తీర్చిదిద్దిన క్రీడాకారుని గురించి శివాని చెప్తోంది.
2: బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి ఎందరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్ది ఎన్నో విజయాలను మన దేశానికి అందించారు పుల్లల గోపీచంద్. భారతీయులందరూ గర్వించే ఆ క్రీడాకారుని విశేషాలు కొన్ని చెబుతాను. ప్రకాష్ పదుకొనే తరువాత ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నారు. గోపీచంద్ 28 సంవత్సరాల వయసులో ఎన్నో గాయాలతో ఇబ్బందులు పడుతూ తాను మళ్ళీ రాకెట్ పట్టలేనే అనుకున్న వాళ్లను ఆశ్చర్యపరిచారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సరైన కోచింగ్, మెరుగైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్నారు. తను ఆటను పక్కకు పెట్టి మరికొంతమందిని ఆడించే బాధ్యతను తీసుకున్నారు. మన గోపీచంద్ పివి సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ విజయ పరంపర కారణం గోపీచంద్ ఇచ్చిన శిక్షణే. 4 ఏళ్ళు ఎంతో శ్రమించి విస్నేహితుని సహాయంతో 2008 సంవత్సరం నాటికి అకాడమీని పూర్తి స్థాయికి తెచ్చారు. అకాడమీలో 12 కోర్టులు, 30కి పైగా మంచి కోచులు, 160 మంది ట్రైనర్లు ఉన్నారు. గోపీచంద్ తల్లిదండ్రులు, క్రీడాకారిణి అయిన ఆయన భార్య లక్ష్మి ఎంతగానో సహకారం అందిస్తున్నారు. ఏ ఒక్కరికి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. గోపీచంద్ పిల్లలు గాయత్రి, సాయి విష్ణు కూడా ఆ బాటలోనే నడిచి షటిల్ ప్రాక్టీస్ చేస్తూ జూనియర్ స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. అకాడమీని ఇల్లు, బడి, గుడిలా గోపయ్యే గురువు దైవం. అక్కడి సిబ్బంది వారి బంధువులని భావిస్తూ శిక్షణే వారి ఆశయం అని మన భారత్కు మరిన్ని పతకాలు తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
1: 1999 ఖేల్రత్న అర్జున్ అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ అందుకొని ఎందరో ఆణిముత్యాలను అందించిన పుల్లల గోపీచంద్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశావు. పిల్లలు సరదాగా ఆడుకునే జంతువులు కుక్క, పిల్లి, చిలుక, అలాగే కోతి కూడా. కోతి సరదాగా ముస్తాబవుతోందని చెప్తోంది చిన్నారి గాయత్రి, విందామా?
3: కోతి పుట్టిన రోజంట డామ్ డామ్ డామ్, కొత్తగా నువ్వు వేసానంట డామ్ డామ్ డామ్, తలని చెక్కకు దువ్వానంట డామ్ డామ్ డామ్, పౌడర్ తెల్లకు పూసానంట డామ్ డామ్ డామ్, సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే డామ్ డామ్ డామ్, దారిడైన పసులు దొరికే డామ్ డామ్ డామ్, పైసలు తెచ్చి సైదుడిగిచ్చే డామ్ డామ్ డామ్, సైకిల్ పైన వచ్చినంట డామ్ డామ్ డామ్, రైలు బొమ్మ తాడనంట డామ్ డామ్ డామ్.
1: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా, మరి అన్నాన్ని ఎలా పండిస్తారో తెలియజేసే ఒక చిన్న నాటకం విందామా? ఇందులో తల్లి పాత్రకు శివాని, పిన్ని పాత్రకు వల్లి, పిల్లలు రాధగా తరుణ, చైత్రగా సాహితి గాత్రధారణ చేస్తున్నారు.
2: టైం అవుతోంది, పిల్లలు వచ్చే వేలైంది. అదిగో రానే వస్తున్నారు. రాధా, చైత్ర, లోపలికి రండి. బడి నుంచి అలిసిపోయి వచ్చారు. ఇదిగో మంచినీళ్ళు తాగండి.
4: అమ్మా, ఈరోజు మాకు సీతాకోక చిలుకల పాఠం చెప్పారు. ఇంద్రధనుసులా ఎన్నో రంగులు, ఎగిరే రెక్కలు, అబ్బా ఎంత బాగుంటాయో.
5: మాకైతే బాలభీముడు కథ చెప్పారమ్మా. ఆటల్లో అందరినీ ఓడించేవాడు, గదా యుద్ధంలో భీముడు ఎప్పుడూ గెలిచేవాడు.
2: సరే సరే, కాసేపాగి చదువుకుందాం. మీకోసం పిన్ని వచ్చింది, ఎన్నో బొమ్మలు పళ్ళు తెచ్చింది.
6: ఏమరా రాధా, చైత్ర బాగున్నారా? అదేమిటి చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నారు? అసలు అన్నం సరిగ్గా తింటున్నారా? ఏది ఆ క్యారేజీలు ఇలా ఇవ్వండి.
4: మరే ఈరోజు నాకు అన్నం తినబుద్ది అవ్వలేదు.
2: నిన్న అలాగే అన్నావు, పోనీలో ఒక్కరోజే కదా అని అనుకుంటే ఈరోజు అలాగే చేసావా? ఈ పాలు తాగండి.
6: అసలు అన్నం తినక ఉంటే బలం ఎలా వస్తుంది? ఎలా ఆడుకుంటారు? ఎలా చదువుకుంటారు? అసలు అన్నం అలా పారేవచ్చా?
5: ఏం పిన్ని, అన్నం పారేస్తే ఏమవుతుంది?
6: ఆహా, తేలిగ్గా దొరుకుతుందని పారేస్తారా? అన్నం అంటే
4: ఏముంది, దుకాణంలోకి వెళ్ళి బియ్యం కూరలు కొనుక్కోవటం, పొయ్యి మీద పెట్టడం అంతేగా.
2: అంతే అనుకుంటున్నావా? చాలా ఉంది, మీరు కాసేపు ఆడుకోండి. సాయంత్రం మీకు అన్నం ఎలా వస్తుందో చెబుతాను. గీత, వాళ్ళని చూడు, నాకు కొంచెం పని ఉంది.
6: అలాగే అక్క.
5: పిన్ని, ఆకాశంలో చందమామ ఎంత బాగుందో,

0: మొక్కలు వాటి వెలుగు చూడడం అంటే ఎంతో ఇష్టం నాకు.
1: అవునమ్మా, ప్రకృతి చూడడానికి చూడముచ్చటగానే ఉంటుంది. కొండలు కోనలు. అవును, పల్లెటూర్లలో పైరులు గురించి తెలుసా మీకు?
2: ఓ, నాకు తెలుసు. బస్సుల్లో వెళ్తూ చాలాసార్లు చూశాను. గాలికి ఊగుతూ ఆకుపచ్చగా ఎంతసేపైనా అలా చూడాలనిపిస్తుంది.
1: మరి నీ సంగతి ఏంటి చైత్ర?
0: పిన్ని, నేను టీవీలో చూశాను. పొలాలు, ఆవులు, ఎద్దులబండి అవేనా?
1: అవునమ్మా, అదిగో అమ్మ వచ్చింది, కంచంలో అన్నం కూడా తెచ్చింది.
3: ఇలా రండర్రా, నేను ఒక్క ముద్ద పెడుతూ అన్నం ఎలా వస్తుందో చెబుతాను. మీకు చాలాసార్లు పైలు చూపించాను, గుర్తుందా?
0: ఓ, ఇప్పుడే చెప్పానమ్మా పిన్నికి.
3: పైళ్ళ మీద వడ్లు వస్తాయి.
2: వడ్లంటే ధాన్యమే కదమ్మా.
3: అవును, చక్కగా చెప్పావు. ఆ వడ్లను మరపట్టిస్తే బియ్యం వస్తుంది. ఇప్పుడు ముందు నుంచి ఎలా రైతులు పనిచేస్తారో చెబుతాను. ఇదిగో ఈ ముద్ద తిను. ముందుగా పొలంలో నీరు నిల్వ ఉండటానికి పొలం చుట్టూ గట్లు వేస్తారు. ఆ గట్ల మధ్య పొలంలో నాగలితో దువ్వి మట్టి బెడ్డలు వేస్తారు. ఆ పొలంలో చిన్న మడిని చదును చేసి తడి పెట్టి మెత్తగా చేస్తారు. తరువాత మొలకెత్తిన ధాన్యం విత్తనాలు చల్లుతారు, అవి మొక్కలుగా వస్తాయి. దీన్ని నారుమడి అంటారు.
0: దీన్ని వింటుంటే పచ్చని తివాచి గుర్తొస్తుంది. అవును, సరిగ్గా అలానే ఉంటుంది.
3: నారుమడిలో మొలచిన మొక్కలు మూడేసి నాలుగేసి ఒకచోట నాటుతారు. దీన్ని నాట్లు వేయడం అంటారు. సరే, మొక్కలు నాటుకున్నాయి కదా, తరువాత వాటి మధ్యలో కలుపు మొక్కలు బయలుదేరుతాయి.
0: వాటిని వెంటనే తీసేయాలి కదమ్మా.
2: ఎందుకంటే భూమిలోని సారాన్నంతా అవి పీల్చుకొని అవి వరి మొక్కలను పెరగకుండా చేస్తాయి కదమ్మా.
1: దీన్ని కలుపు తీయడం అంటారు రాదా?
3: ఆ తరువాత మొక్కలు ఎదిగి పొట్టలు పోసుకొని పాలు చేస్తాయి. ఆ పాలే వరి కడుపులో ఎదిగి గింజ కడతాయి. గింజ గట్టి పడి మనదేలుతుంది. అలా పంట తయారైన తరువాత కోతలు కోసి ఆలనిచ్చి కుప్పలు వేస్తారు.
2: అమ్మా, నువ్వు ఒక్కొక్క మాట చెబుతున్న కొద్దీ అన్నం మరింత తీయగా కమ్మగా అనిపిస్తుంది.
1: ఇంకా వినండి, అప్పుడు అన్నం రుచే కాదు విలువ కూడా తెలుస్తుంది.
3: సరే, ఎంతవరకు వచ్చాం? ఎడ్లతో ట్రాక్టర్లతో యంత్రాలతో కుప్ప నూర్పిస్తారు. తరువాత చేటలతో చెరిగి ధాన్యాన్ని తూర్పారబోస్తారు.
0: అంటే ఏమిటమ్మా, దానివల్ల ఏమవుతుంది?
3: ఇలా చేయడం వల్ల ధూళి దుమ్ము పొల్లు పోయి గట్టి ధాన్యపు రాశి మిగులుతుంది. ధాన్యాన్ని బస్తాల్లో నింపి బండ్లతో తోలి గాదెలలో నింపుతారు. అలా వడ్లను మరపట్టిస్తే ఇదిగో మనం తినే ఈ బియ్యం తయారవుతుంది.
1: కథ పూర్తయింది, మీరు అన్నం తినడం కూడా పూర్తయింది. ఇప్పుడు చెప్పండి, అన్నం మీకు ఎలా కనిపిస్తుంది?
2: తెల్లగా ముచ్చల్లా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎంతో విలువైనవి అని కూడా అనిపిస్తున్నాయి.
0: అమ్మా, నువ్వు చెప్పినట్టు ఇదంతా పండించడానికి ఎంత కాలం పడుతుంది?
1: భలే అడిగావురా కన్నా, సుమారు 4 నెలలు పడుతుంది. ఈ 4 నెలల కాలంలో వర్షాలు కురవాలి, విత్తనాలు మొలకెత్తాలి,
3: ఇంకా ఎరువులు వేయాలి, పురుగు పట్టకుండా మందు చల్లాలి. మధ్యలో అకాల వర్షాలు పడినా వర్షాలు రాకపోయినా రైతుకు పంట చేతికి రాదు.
2: అకాల వర్షాలు అంటే వరదలు కదమ్మా. పంటలు మునిగిపోయిన ఫోటోలు పేపర్లో చూశాను, అవి చూస్తే ఎంత బాధేస్తుందో.
1: కొన్నిసార్లు పంటలు వేసి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటారు.
3: ఇలాంటి ఎన్నో కష్టాలు పడితే కానీ రైతుకు పంట చేతికి రాదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే రైతు మనకి తిండి పెట్టే దేవుడు.
1: మన పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే చక్కటి వినాదాన్ని ఇచ్చారు. ఒకసారి మీరు చెప్పండి.
4: జై జవాన్ జై కిసాన్.
0: అమ్మా, రైతు విలువ అన్నం విలువ తెలిసింది. ఇంకెప్పుడు అన్నం వృధా చెయ్యం.
5: రైతులు ధాన్యం పళ్ళు కూరగాయలు పండిస్తారు. మరి కాయగూరలు పెళ్లికి చక్కని పందిరి వేసుకుని సన్నాయి మేళం వాయించి పల్లకీలో ఊరేగించి పెళ్లి సందడి చేస్తున్నాయంట. ఆ చిన్ని గాయం ఆలపిస్తోంది గాయత్రి.
6: సందడే సందడి వంకాయ పెళ్లి కుదిరింది, కూరగాయల సందడి చూడండి. అనపకాయ రంగులు వేసింది, ములంకాడ ముగ్గులు పెట్టింది, పలకూర పందిరి వేసింది, అరటికాయ అన్నం పెట్టింది, బంగాళదుంప బజ్జీలు వేసింది, తమలపాకు తంబోలం ఇచ్చింది, జామకాయ జడలు వేసింది, పంచపండు పువ్వులు పెట్టింది, బత్తాయి బట్టలు తెచ్చింది, బెండకాయ బ్యాండి కొట్టింది, టమాటా తాలి కొట్టింది, ఉల్లిపాయ ఊరేగించింది, నన్ను పిలిచారని గుమ్మడికాయ గంతులు వేసింది.
5: బొమ్మల కొలువుల్లో అలంకరించే కాయగూరలు పెళ్లి వేడుక చేసుకున్న గేయం విన్నాం కదా. ఇప్పుడు బావులు త్రవ్వడం అనే చిన్న కథ చెబుతాడు శ్రీవత్స.
0: ఒకసారి ఒకడు బావి తవ్వుడామనుకున్నాడు, మరొకరిని సలహా

0: అడిగితే ఒక చోటు తవ్వమని చెప్పాడు. ఒక 15 అడుగుల లోతు తవ్వాక దానిలో నీళ్లు పడకపోయేసరికి అతడు నిరాశ చెందాడు. ఇంతలో అక్కడికి మరొకడు వచ్చి ఇతడు తెలివి తక్కువ ప్రయత్నాన్ని హేళన చేసి తనకు తోచిన మరొక చోటు తవ్వమని సలహా ఇచ్చాడు. ఇతడు అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వడం ప్రారంభించాడు. ఈసారి 20 అడుగుల లోతు తవ్వాడు, కానీ నీరు పడలేదు. ఇంకొక్కడు వచ్చి మరొక చోటు తవ్వమని చెప్పాడు. అక్కడ 30 అడుగుల లోటు తవ్వాడు, అయినా నీరు పడలేదు. నిరాశ నిస్పృహలతో ఆ పని వదిలేసి వెళుతుండగా 4వవాడు వచ్చి నవ్వుతూ ఇలా చెప్పాడు, నాయనా, నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు, కానీ తప్పుదారి పత్రం వలన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. దయచేసి నాతోరా, నేను ఒక ప్రదేశం చూపిస్తాను. అక్కడ నువ్వు పారుతో భూమిని ముట్టుకుంటే చాలు, నీరు వరదలా ప్రవహిస్తుంది. నీళ్లు పడతాయనే ఆశను చంపుకోలేక వాడు ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వడం ప్రారంభించాడు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక తాను చేసే పనిని పూర్తిగా మానివేశాడు. అప్పటిదాకా అతడు 4 చోట్లలో కలిపి మొత్తం 85 అడుగులు తవ్వాడు. అతనికే కనుక ఓపిక పట్టుదల ఉండి ఒకే చోట దానిలో సగం లోటు తవ్విన తప్పకుండా నీరు లభించేది. అదే విధంగా తన కృషి అంటిపెట్టుకొని ఉండలేని వాడు తొందర పాటుతో ఇతరుల సలహాలు విని చివరకు తమ వృద్ధాప్యంలో అసలు తన జీవితంలో ఏమీ సాధించకుండా నిరాశతో మిగిలిపోతాడు.
1: కథ విన్నాం కదా, అందరి మాటలు విని తన కృషిని మరిచాడంట. మరి తన పట్టుదలతో చేసిన ఒక చిన్న పనికి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి కథ ఆలకిద్దామా?
2: ఒక ఊరిలోని ఉన్నత పాఠశాలలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో పిల్లలకు ఆటల పోటీలు, పాటల పోటీలు, వ్యాసరణ, ఇంకా వాళ్ళు తయారు చేసే బొమ్మల పోటీలు ఏర్పాటు చేశారు. అందులో ఎలాగైనా పాల్గొనాలని షర్మిల అనిపించింది. ఏం చేస్తే బాగుంటుంది? ఒక పిల్లి బొమ్మ చేస్తే బాగుంటుంది అని అనుకుంది. తన స్నేహితురాలు సునీత సహాయంతో జడకు తగిలించే రబ్బర్ బ్యాండ్లు, స్పాంజీతో పిల్లి బొమ్మను తయారు చేసింది. బొట్టు బిల్లలను అంటించి అందంగా తీర్చిదిద్దింది. ఓ కవరులో బొమ్మను పెట్టి తన పేరు రాసుకొని బాగానే ఉంది కదూ అని అనుకుంది. మరుసటి రోజు ప్రదర్శన గది రంగురంగుల కాగితాలతో, పెద్ద పెద్ద బొమ్మలతో, నాయకుల చిత్రపటాలతో ఎంత ఆరక్షణంగా ఉంది. అమ్మో, ఇంత చక్కని ప్రదర్శనలో నా పిల్లి బొమ్మ పెట్టుకుంటారా అని ఒక క్షణం తటపట అయించింది. ధైర్యం చేసుకుని అక్కడ ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి తన బొమ్మను ప్రదర్శనలో పెట్టమని అడిగింది. షర్మిల అలా అడగగానే వెంటనే అంగీకరించారు. పెద్ద సారు, ప్రదర్శన ప్రారంభమయ్యింది. ఓ అద్భుత ప్రపంచం, రకరకాల పక్షులు, అడవులు, శాస్త్రజ్ఞులు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వీటి నడుమన ఓ పిల్లి. అందరూ అన్నిటితో పాటు ఆ పిల్లి బొమ్మను కూడా ఆసక్తిగా చూశారు. ఎంత బాగుందో, ఎవరు చేశారో, చాలా బాగా తయారు చేశారు అని చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు. ప్రదర్శన అయిపోగానే సభలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. మనము పని చేయడం ప్రధానం, పని మీద మనకు గౌరవం ఉండాలి. షర్మిలకు చేసింది చిన్న బొమ్మ అయినా ఆ పాప తపన నాకెంతో నచ్చింది అని మెచ్చుకొని అందరితో పాటు షర్మిలకు బహుమతినిచ్చారు.
1: తరుణా కథ విన్నాం కదా, ఇప్పుడు తీయని తెలుగు పద్యాలు చిన్నారులు చెబుతారు. ముందుగా సాహితి.
3: చదువురాని మాని జనులు మెచ్చరు సొమ్ము, చదువు నేర్చువాని జగము మెచ్చు. దేశ కాలగదులు తెలియగా వచ్చును, తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ. తెలుగు బిడ్డ చదువురాని వాణి ప్రజలు మెచ్చుకోరు. బాగా చదువుకున్న వారిని ప్రపంచమంతా మెచ్చుకుంటుంది. ప్రపంచంలో జరిగే మంచి చెడులను తెలుసుకోవచ్చును. పుస్తకముల నీవు పువ్వు ఓలెను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పొరలు పుస్తకమును ఎరువు తెచ్చితివేని తిరిగి ఎమ్ము వేగ తెలుగు బిడ్డ. తెలుగు బిడ్డ పుస్తకాలను పువ్వులే పూజించాలి. వాటిని చింపడం, అపరిశుభ్రం చేయడం మంచిది కాదు. ఇతరుల పుస్తకాలను తెచ్చినట్లయితే వాటిని తొందరగా తిరిగి ఇచ్చేవేయవలను.
1: ఇప్పుడు

0: ఫ్యాన్సీ చెప్తుంది.
1: మల్లెపువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స, సంగీత భాష తెలుగు జాతి భాష, గడిచిపోయినట్టి క్షణము తిరిగి రారు, కాల మురికేప్పుడు గడుపబోకు, దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలి నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ.
0: శ్రీవత్స పద్యాలు ఆలకిద్దాం.
2: సిడిత వచ్చినా వచ్చును సలలితముగ నారికేలా సలిలము భంగిన్, సిడిత పోయినా పోవును కరిమింగిన వెలగ పన్ను కరరిని సుమటి, ఎంత చడువు చడివి ఎన్ని విన్నను గాని హీను దవగు నంబు మానలేడు, బొగ్గు పాలగడుగా బోవునా మలినంబు విశ్వడాభిరామ వినురవేమ.
0: చివరిగా ఒక దేశభక్తి గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా?

0: ధీమహి.
1: ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కదంబ కార్యక్రమం. పాల్గొన్నవారు సాహితీ తరుణ, వల్లి, శ్రీవత్స, ఝాన్సీ, గాయత్రి, శ్రీవాణి మరియు విజయ.
2: ఇప్పుడు కొన్ని బాలల గీతాలు విందాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి పండగొచ్చింది నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏంద్రా నీ అజాగ్రత్త పాడుగాను, ఆ చేపల పుట్టినేంద్రా అలా వంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయింది అనుకో, నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకు ఇంకా మన ఆసాంసంగా తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాలం రా, నీ చేపలు నీ తక్కట్లో పెట్టు. అబ్బా ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది, ప్రతిదీ చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా చూడు, నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన, ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే, అందువల్ల మీ ఆయన నాకు ఇచ్చినా

0: నా కొరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయనా?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాటా ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా. ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏందబ్బయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈరోజు వద్దంటే అట్ట వదిలే.
1: ఏంది నాయన వదిలేది? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకి పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి. తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
1: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది? ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, ఒరే లింగయ్య, ఆ కాటా నీ అబ్బాయికి.
1: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
0: అట్టానేలే నాయన, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
1: జోగినాథం, పాత పట్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
1: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
0: ఆ స్వామిని అడగాల్సిందే.
1: అదేంటి స్వామి, చేపలు వేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వైద్య సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ స్వామిని అడగాలంటావు ఏంది?
0: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
1: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
0: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే, ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
1: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నీ వయస్సు రాలదు.
1: నాకన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
1: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
1: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే ఇదంతా కాదు కానీ, ఉండి ఇంటికి పోదారా?
1: ఇంటికి పోవడానికి తొందరే ఉంది కానీ దీని సంగతి అని తెలుసు నాయన.
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదాం రారా.
1: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
1: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
0: హాయ్, చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
0: సిత్తం, అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఆ ఏంది మళ్ళా చెప్పు.
0: అదేనండి, సిత్తం సిత్తం, అట్టే పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే, చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
0: హాయ్, ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
0: చిత్తం అండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి. నేను మిమ్మల్ని ముంచడానికి? మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి ఏంది నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
0: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
3: ఆ చేపలోల్ని ఎప్పుడు మన చేపచేతల్లో

0: పెట్టుకోవాలా, నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, లెక్కలేనంత డబ్బు సంపాదించాం, అయినా వాళ్ళని వదులుకోకూడదు, ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదాం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంట ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండు, ఏమో అనుకున్నా, చదువు సంధ్యలు లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగమని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ, అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటాల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లలో అవుకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు ప్యానాలు ఏడు సముద్రాల కావతల మర్రిసెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు, చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పి నీ నోడితేనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాను దాసులేదు, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపులో ఎవరూ మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
0: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేముంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: అయ్యా అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధ అండి.
0: ఆళ్ళని అట్ట నోరెత్తనేయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధం అండి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంక వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈయకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసి పోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏంది అని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి, అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు అయ్యాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఊడికి చెయ్యాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా పనికి మన సంబంధం? ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
3: సుట్టరికాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటి

0: టీచర్లు చేస్తుంటే మనం మాత్రం బికార్లకు మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
1: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి శాపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
0: అంత రాక్షసుడా వాడు?
1: రాక్షసుడు అనేది వాడి విషయంలో చాలా చిన్నమాట.
0: సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే శాపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన శాపల్నే ఓడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
1: అదంతా తేలిక అదిలే నాయన.
0: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న సాత్రం గుర్తుకొస్తుంది నాకు.
1: ఏందా సాత్రం నాయన?
0: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పసెల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాము కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గౌరకమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మ నాకు ఇప్పుడు.
1: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గరిత్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
0: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
1: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి

0: యుక్తి చేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
1: ఆ తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏందో వివరంగా చెప్పమ్మా.
0: చెప్తాను నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాతరం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే, వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోనెల మీద యాట చేత కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాసామి ముత్తాత కొయ్య తెప్పలు అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆశారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద శాపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకొని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
0: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశార మట్టే నిలబడిపోయిందన్నమాట.
0: అవునాయన, ఈరాసామి ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడ నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఏం తరం వచ్చింది? ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
0: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
0: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
0: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
0: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సోటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
0: అది లోకాశారున్నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది. ఇది లోకాశారమేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసామి జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా, నాకిట్టా పిరుకుమంది నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊపి నుంచి పైకి లాగాలని నేను అనుకుంటా ఉంటే.
0: ఎందుకురా, ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకో, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ళ కాడి నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కానీ నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
1: నాకేం కాదులే, కానీ నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్ట భరించేది నాయన, వాళ్ళ బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ళ ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసేవాళ్ళ కాదు, దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: കഴിഞ്ഞാൽ മനസ്സിലായല്ലോ ഞാനെ.
1: നീക്കേമവുത്താന്നില്ലേ, നുവട്ടേ എൻകട്രാജുവേം കഥ.
0: ఎంకట్రాజగిరి ఏడు నుంచి వచ్చాడో
1: నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
1: ఇంకేడు నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను. మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
2: ఓ గోపాలమ్మ,
0: ఏందరే నోక?
2: ఏమన్నా నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజంగా ఓడు నా కొడుకు కింద. ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు నేనేం చెబుతున్నాను నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమ్మా నీ అక్కనే.
2: చాలు గమనమ్మా, నువ్వాడా నీ కబసేడాడా, ఆ వెంకటగిరిరాజు గారు నువ్వే ఎక్కువేలే వాడికన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరాను ఒక నువ్వు ఆగు. ఏంద్రే నాయనా, నన్ను మూనగల సెట్ ఎక్కిస్తున్నావా?
2: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: నాకు తెలుసులేరా.
2: ఏమా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరి ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
0: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోక నాయాలా, నాక నీతులు చెప్పాడంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? నువ్వెంత నీ బతుకెంత అడుక్కుంటే నాయాలా.
2: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నాను వసే అన్నాను, నన్నంత మాటలనేసినావు.
0: ఎంత మాట అన్నారా?
2: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా, ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
0: రేయ్ రెచ్చిపోక, ఏం పెరుగుతున్నారు నువ్వు?
2: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
0: ఏందిరే నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది రాళ్ళగొట్టు చూస్తా, రాళ్ళగొట్టు రాయాలా.
2: లేకపోతే ఏదన్నావమ్మా, ఒత్తు పుణ్యానికి అంత మాటలంటావా?
0: అంటే ఏం చేస్తావురా గోంగూర?
2: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని చూస్తున్నా.
0: రే నాయాలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
2: ఆశం నోరు మూసుకో, ఇట్టంటోళని చాలా మందిని చూశాలే.
0: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మంది చూసావా?
2: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
0: నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడొంకర్లు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
2: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్చంద్రుడు పక్కింటోడు.
3: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
1: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
3: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
0: అది కాదు నాయనా, నేను ఒకడు చూసినావా నన్ను ఎంత మాట అన్నాడు.
3: అందుకని నీకేళ్ళని రోసం వచ్చేసినదా? అంతే కదా?
0: మరంతే కదా. ఇదిగో వాడంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలంట.
3: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
2: అట్టన్న

0: నాగరాజు సరే కనడవరా, రే రే రే రే పడిపోతారా, రే నుంచోరా నుంచో.
1: బాగానే నడుస్తున్నామా.
0: ఒరే ఒరే నాగరాజు
1: వస్తున్నామా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళమా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థమైపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?

0: ఒలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడా?
1: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
2: రే నోగరాజు,
0: ఏందమ్మా?
2: మా వాడన్నాడు కాబట్టి బాజుకు పోయినా.
0: అబ్బో, లేకపోతే ఏం చేసేవాడు? ఏందే
3: ఆపరా నోగరాజు, పొద్దుమానం ఏంది సంత?
0: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
2: రే నోగా, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరు మొయ్యవయ్యా, ఏంది గోలా?
2: చూడే లక్ష్మి, ఈ నోగా నన్ను ఎంతెంత మాటలు అంటున్నాడు, ఏంది ఒళ్ళు పలుపువా? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదలను. వరే నోగా, ఇవాళ్ళని సంగతి తేలిపోవాలంటే
3: చాలే, కానీ నువ్వు నోరు మూసుకో.
2: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజులు రాలేదండి నీకు.
3: ఓ మొగుడు, ఒకసారి సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మొగుడు.
1: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇలుగు చేయని పనికిరాని మాటలు?
2: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
1: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
2: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలియటమేందుకో?
1: ఖచ్చితంగా కదిలియాల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈరోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయము?
2: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
3: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడలుడు, ఆ ఏరోస్వామి కాడ డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
1: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామిని ఎదిరిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే,
0: లేకపోతే ఏం చేద్దాం వలడు?
1: ఖాతాలు మార్చేద్దామని చెప్దాం, బెదిరిద్దాం.
2: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదామనే ఈడి మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
1: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది? వాడి తల్లో జేజమ్మనన్న ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే చేపలేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
0: ఎంత ఇచ్చుంటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
2: అప్పట్లో చాలా ఎక్కువ.
1: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలమో చేపలు పడవు నాయన.
1: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జనమా బయటికి పోయేది?
1: ఏ, ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తూ ఉంటారు. ఇది పద్ధతి.
2: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసామికాన్నే తీసుకునే పదవి పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
1: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజారుకేర్చాల్సిందే.
0: ఇదేందుమా ఇంత చెప్పినా? ఏంది ఇది, ఎట్ట తయారైనాడు?
2: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మి, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటా వాసులు, గుంపులో గోయిందా రద్దీలో మాణిక్యం అంటారు. ఆడట్టు ఉండకుండా

0: ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనానని, వింటాడా? ఇనడే.
1: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ
2: వెళ్తున్నామాడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
1: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
2: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా. అరే ఇంట డేలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా. అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
1: ఇదిగో ఈయన మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
2: నాకు నమ్మకం లేదురా నోగరాజు. రే ఈడు మన మాట వింటాడా అని.
1: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా అడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
2: ఇదిగో ఏందే లక్ష్మి అట్లా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
0: అట్నే పదా
2: పోదా మరి.
3: ఏమయ్యా జోగినాథం?
4: చెప్తాం, చెప్పండి.
3: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
4: ఎప్పుడో చెప్పొచ్చానండి.
3: మరి ఇంకా రాలేదే.
4: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి. అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. ఆయన ఆగితే బతుకుతారా? వస్తుంటారులేండి.
3: నా చేతి కింద రాలిన మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత ఖండకావరమా. చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరాస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
4: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు ఆగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగడాడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
3: ఆ ఎదవలో నేను ఇచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు. రాణి ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి వాడు సంగతి తెలుస్తాను.
2: దండలు స్వామి.
3: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
2: అది ఇప్పుడు వ్యవహారం అయ్యింది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
3: మరి నిజమే కదా?
1: దాంట్లో అబద్ధం ఏముంది బాబు?
3: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డిపోస మాదిరిగా తీసి పారేస్తాడా?
2: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసాడు. వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
3: ఏంది వాడు, వాడు పశువుడా? వాళ్ళే అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? ఓడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
5: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
3: అట్టనే నేను అన్నానా?
5: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు. ఏ మాత్రం ఆలోచనున్నోడైనా చాలు.
3: ఆహా, ఏందో మేము చేస్తున్న అంత అన్యాయాలు?
5: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
3: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటది, అందరికీ తెలిసిందేది.
5: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
3: కాకపోతే ఎంత అంట?
5: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులిచ్చేది ఎప్పుడు?
3: ఆహా, అంతేనా? ఇంకేదన్నా మిగులుందా?
5: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
3: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతి అంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
2: నిజమే స్వామి.

0: తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
1: మరి నీ కొడుకెందుకు చెప్పలేదంట?
2: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
0: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
1: ఏనాడో ఆడెందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలివిగలాడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజార్కి ఎచ్చాలా? అదే వాడి ఆలోచన అంతా.
3: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా. మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాక సాయం చేసి మా మీద తాటేక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేము భరించలేనంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
1: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
3: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలు ఎక్కడుందో శివరెక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
1: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
3: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
1: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తుంటే ఆ పని రెచ్చిపోతున్నావే. ఆ మాంతరం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
3: ఏ ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రానే. మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
1: రే పిల్లనాలా.
3: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
1: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
3: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
1: అదే ఎందుకంటాను.
3: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
1: డబ్బులో అంటాను.
3: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా. ఇట్టా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతే మీరు గుర్తుంచుకోవాలా.
1: అరే పిల్లనాలా,
3: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. మన అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
1: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
3: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
1: ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు రా పిల్లనాయాలా?
3: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
1: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసే.
3: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తావు.
2: ఒరే రాజేశ, ఏంద్రా నువ్వు ఏం చూసుకుని ఇట్లా రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
4: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుండే మాట్లాడుతున్నావా?
3: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా.
5: ఏంద్రా గమ్మునుండేది? అవి డబ్బులు రా, చెల్లపెంకులు కావు.
3: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఏంద్రను మాట్లాడేది అయ్యి డబ్బులు రా. అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్ నుంచి ఈరోజు దాకా ఈళ్ళ కింద పనిచేస్తా ఉండేది.
3: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
5: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో

0: నిక్కుష్టపు బతుకులు బతుకుతూ ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
1: వాళ్ళకి తప్పు కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు ఇళ్ళకి. ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ళ వ్యాపారాలు వదులుకొని లచ్చ లచ్చ నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
0: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
1: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
0: పేదోడు కోపం పెదవికి సేట అంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
1: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
0: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
1: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు, గాని ఈ శని మాత్రం తరాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
0: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
1: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాలా.
2: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఏడ్నికి తెస్తావురా?
1: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. వీళ్ళు ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
3: అవును గాని రాజేశ, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
1: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా వీళ్ళ గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు అంతే కదా?
3: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
1: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని ఇషారించినారా?
2: ఇషారిస్తే మాత్రం దొరికేస్తారా?
1: ఇప్పుడు దొరకలా? ఈ ఏరాసామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
4: అది సొత్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొస్తాడో నేను చూస్తానరా.
1: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఏరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
4: ఏయ్, ఎంత పొకర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
1: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
5: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ చేపలని భయపెట్టాను? ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్ళుగా ఈ చేపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సావుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఈడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
6: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
4: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను.

0: ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
1: చేస్తాం. అలాగేనండి. ఎన్నావుగా గోపాలం అయ్యగారు మాటలు
2: అయ్యా,
1: మీ ఎవ్వారని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి. వెళ్ళండి.
2: సరే అయ్యా.
3: ఇంకొక రోజు ఎందుకు? ఇలా తెలిసేమనండి.
1: ఇదిగో రాజేశ, పొట్టేలు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
4: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిద వేసేసినాడంటే ఏదో కిరికిరి ఉందరో.
3: నీ చెప్పే కదా మామా, అవతల రేవులు ఆ స్వామి మాట ఎత్తేరేగి అయ్యగారి ముఖంలో రంగులు మారిపోయినది నేను కనిపెట్టా.
2: సరేలే పోదాం రాండ్రా, ఆ స్వామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం. పదలే.
3: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
2: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
3: మన పంతో నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
5: ఏందయ్యా, ఏం జరిగినదే?
3: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఎన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సీమ అయిపోయినాడమ్మా.
5: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పునైనా.
3: అదేనమ్మా, ఆ ఇరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
5: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామి ఏమన్నాడు?
3: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిచి నేల మీదకి వచ్చేసినాడు.
5: అసలేమైంది నాయన?
3: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలబేనానికి వచ్చినాడు.
2: అంటే ఏమైంది నాయన?
3: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
5: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
2: వాడు నీకేనా కొడుకు, నా కాడా? మరి నేను మాత్రం సంతోషించొద్దా?
5: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
2: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాల లెక్కన కూర్చొని తిన్నా తరగని డబ్బున్నోళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
5: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నలుసు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
2: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
5: నాయన, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
6: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకు విముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
2: ఏంద్రా నూక?
6: ఓ లచ్చమ్మక్క.
5: ఏందయ్యా?
6: మీ కొడుకు నిజంగా చాలా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
2: అవును అవును ఒక రాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
5: తమ్ముడా నూకరాజా, మీకే అట్టా ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్టా ఉండాలా?
6: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, చాలా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాజకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కోనారిల్లుతున్న మన జాతికి ఇవాళ విముక్తి కలిగించినాడు.
2: నిజమేనా నూకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కూర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఏంద్రా మనకి?
6: ఎట్టనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ళ దారిలోనే మనము నడిచినాం.

0: అందుకే ఆ ఆసాము చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈ యాల నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయటపెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయటపడేసినాడు.
1: ఈ యాల నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం శాపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఇల్లేదు.
2: ఈ లెక్కన మన పెద్దవాళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
0: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
3: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
2: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హానిముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
3: ఆగడా, ఓ ఎగేసుకుంటావేటి.
2: ఏండే నీదే,
3: నువ్వు కన్నావా?
2: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
3: అట్టాను, ఇది బాగుంది.
2: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
0: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
2: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద?
0: అబ్బా, నీతో పెద్ద గొడవే మామా. ప్రతి దాంట్లోనూ
2: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్లు పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యమంటుంది రోయ్. అది సరే కానీ నొకరాజు.
0: చెప్పు మామా.
2: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనం అంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద జాతర చెయ్యాలి. విన్నావా?
0: విన్నాలే మామా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
1: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకు ఇష్టం ఉండదు.
2: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు కానీ మమ్మల్ని తాగొద్దని మాత్రం సపోద్రు. మా బతుకులు ఇట్టనే తెల్లారిపోతాడు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు?
0: పద మామా,
2: పద.
0: అల్లుడు వెళ్ళొత్తాం.
3: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
1: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చిత్రం అందమైన అనుభవం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4 గంటలు. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:55 323.6 మీటర్లు అనగా 927 కిలో హెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 8 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజనల కార్యక్రమం.

యువవాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు యువవాణి కార్యక్రమంలో నేటి యువతరానికి పనికి వచ్చే క్రియేటివ్ కోర్సులు, అంటే సృజనాత్మకతతో కూడినటువంటి కోర్సుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో మనం కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే ముందుకు వెళ్తాం, మంచి ఉపాధి పొందుతాం, తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. మరి అలాంటి టెక్నాలజీతో పాటు క్రియేటివ్ని కూడా జోడిస్తే మనకి తొందరగా ప్లేస్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఈరోజు క్రియేటివ్ కోర్సుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సృజనాత్మక కోర్సులు నేర్చుకోవాలనుకునే యువత కోసం చాలా వరకు ఆన్లైన్లోని తర్వాత ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ కోర్సులు, అలాగే ఇతర డిజిటల్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే కాస్త డ్రాయింగు, పెయింటింగు, చిత్రలేఖనం, ఇది కొంచెం ప్రాథమిక విషయాల పట్ల అవగాహన ఉన్నట్లయితే ఆర్ట్ అండ్ డిజైన్ కోర్సు మనం చేస్తే మనకి తొందరగా ఉపాధి దొరుకుతుంది. అలాగే దీనికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్లో కోర్సుల ద్వారా డిజైన్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను మనం నేర్చుకోవచ్చు. అలాగే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఛానల్ క్రియేట్ చేయడం, వీడియోలు ఎడిట్ చేయడం మరియు సృజనాత్మక కంటెంట్ అంటే క్రియేటివ్ కంటెంట్ డెవలప్ చేయడం, అంటే వీటిని ఇప్పుడు క్రియేటివ్ కంటెంట్ డెవలపర్ అంటున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా వరకు ఆన్లైన్లోని అవైలబుల్గా ఉంటున్నాయి. తర్వాత ఆఫ్లైన్ ద్వారా కూడా ఉంటుంది. ఏదైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. అది ఉంటే తొందరగా మనకి ఉపాధి దొరకడమే కాకుండా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా క్రియేటివ్ స్కిల్స్ అండ్ డిజైనింగ్, దీనికి సంబంధించి అనేక సెంటర్లో కోర్సు నేర్చుకోవచ్చు. దీనికి కూడా కాస్త క్రియేటివ్ నాలెడ్జ్ అనేది అవసరం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు మనకి ఏ విషయం పట్ల కొంచెం క్రియేటివిటీ ఉంది, మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక క్రియేటివిటీ అనేది దాగి ఉంటుంది, అది ఏంటని తెలుసుకొని ఆ రంగంలో మనం నిపుణత లేకపోతే పరిపూర్ణత సాధించినట్లయితే మనకు మంచి నాలెడ్జ్తో పాటు ఉపాధి త్వరగా దొరుకుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా సాధారణ సాంప్రదాయ డిగ్రీలతో పాటు ఇంజనీర్తో పాటు ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యువతకి ముఖ్యంగా ఎక్కువ అవకాశాలు, ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటుగా డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా కంటెంట్ క్రియేటర్ అని, దీంట్లో

తక్కువ నిడి ఉండాలే, విషయం సూటిగా అర్థం అవ్వాలి. ఇది ముఖ్యంగా సోషల్ మీడియా మేనేజ్మెంట్ మరియు కంటెంట్ క్రియేషన్ వంటి సృజనాత్మక డిజిటల్ కోర్సులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసినట్లయితే చాలా వరకు మనకి దాని గురించి అవగాహన వస్తుంది. మొదటగా అవగాహన పెంచుకొని తద్వారా ఏ కోర్సు జాయిన్ అయితే మనకి ఉపాధి దొరుకుతుంది, లేకపోతే దాన్ని టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని త్వరగా అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుందన్నమాట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం ముందుగా.

మంచి పాట విన్నాం కదా. యువవాణి కార్యక్రమంలో ఈరోజు సృజనాత్మకతతో కూడినటువంటి కోర్సుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక క్రియేటివిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది ఏంటో తెలుసుకొని మనం ఆ వైపుగా మన క్రియేటివిటీని పదును పెట్టుకుంటే చక్కని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. క్రియేటివ్ రైటింగ్ అంటే కథలు నవలలు రాయడంపై ఆసక్తి అవగాహన ఉంటే ముఖ్యంగా యువత కోసం కొన్ని ప్రత్యేక కోర్సులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులో షార్ట్ స్టోరీ, నావల్స్, పాత్రల చిత్రీకరణ, కథా నేపథ్యం మరియు కథలు ఆకట్టుకునేలా చెప్పడం, రాయడం ఇవన్నీ కూడా ఉంటాయి. తెలుగులో రచనల నైపుణ్యం పెంచుకోవడానికి కొన్ని రకాల కోర్సులు కూడా ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వ్యాకరణంతో పాటు అలంకారాలు, సోషల్ మీడియాకు సరిపడేటట్టుగా ఎలా రాయాలి, కథలు ఎలా రాయాలి, పాత్రల చిత్రీకరణ ఎలా ఉండాలి అనేది కూడా ఆ కోర్సుల్లో వివరిస్తారు. ఇంకా గ్రాఫిక్ డిజైన్, ఇది ముఖ్యంగా డిజిటల్ మీడియాలో రాణించాలనుకున్నటువంటి యువత కోసం ఈ కోర్సులు ఉంటాయి. ఎవరైతే కొంచెం చిత్రలేఖనం, డ్రాయింగ్, పెయింటింగ్ మీద కొంచెం అవగాహన, ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ కోర్సును అభ్యసిస్తే ఫలితం చాలా బాగుంటుంది. అయితే ఇందులో ఫోటోషాప్, అలాగే డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. బేసిక్ కోర్సులతో పాటు కోడింగ్ మరియు ఇతర ట్రెండింగ్ కోర్సుల గురించి కూడా తెలుసుకొని కొంచెం అవగాహన పెంచుకొని ఇంటర్నెట్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ని సరైందా కాదా అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంటు. చాలా వరకు ఉంటాయి, అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఓకే ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత జాయిన్ అవ్వాలి. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే థియరీ కంటే ప్రాక్టికల్గా ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోర్సుల్లో ఇంటర్నెట్లో చాలా వరకు అందుబాటులో ఉంటాయి. కొన్ని కోర్సులకైతే నామమాత్రం ఫీజు కూడా కలెక్ట్ చేస్తారు. అవన్నీ తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వడం మంచిది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాసన్ దొరైస్వామి పాడిన పాట.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: పెద్ద కొడలా, ఇది నీకోసమమ్మా.
2: దీనికి ఇంత తొందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీకోసం
4: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: యువాణి కార్యక్రమంలో యువతరానికి పనికి వచ్చేటువంటి సృజనాత్మక కోర్సుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫోటోగ్రఫీ, ఈ రోజుల్లో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అనేది ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే కదా. కాస్త ఫోటోగ్రఫీ మీద అవగాహన ఉంటే మనం దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ అయితే చాలా వరకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా లైటింగ్ టెక్నిక్స్, అలాగే లెన్స్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా నిపుణుల యొక్క అనుభవంతో మనం తెలుసుకుంటే మంచిది. అలాగే ఇతర నైపుణ్య కోర్సుల గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం. ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్, ఏఐ ప్రాథమిక అవగాహన కోసం ఉచితంగా ఆన్లైన్లో ఈ కోర్సుకు సంబంధించిన విషయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రధానంగా క్రియేటివ్ కోర్సులు కూడా చాలా వరకు ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ వంటి సాఫ్ట్వేర్ ద్వారా డిజైన్ నేర్చుకోవడం, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ కోర్సులు నేర్చుకోవచ్చు అన్నమాట. ఇవే కాకుండా మనకు ట్రెడిషనల్గా వస్తున్నటువంటి మ్యూజిక్లో కూడా మనకు కొంచెం ఏదైనా ప్రవేశం ఉంటే వాటిలో కూడా చాలా వరకు కోర్సులు ఉంటాయి. అవి నేర్చుకుంటే మనం క్రియేటివ్, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్రియేటివ్ వరల్డ్లోకి మనం ఈజీగా వెళ్ళవచ్చు, అవకాశాలను కూడా మనం పొందవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నాని చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట.

యువవాణి కార్యక్రమంలో యువతరానికి పనికొచ్చే సృజనాత్మకత కోర్సుల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్కి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ కోర్సులు, లాంగ్ టర్మ్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అంటే లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, దీనికి సంబంధించినటువంటి స్వల్పకాలిక కోర్సులు కూడా మనకి చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయి. అతి తక్కువ ఫీజుతో కూడా ఉంటాయి. మనం ఏ కోర్స్ జాయిన్ అయితే మనకు సూట్ అవుతుంది, మనకి ఉపయోగపడుతుందన్న విషయాన్ని గ్రహించి ఆ తర్వాత జాయిన్ అవ్వాలి. ఇవి కాకుండా క్యాలిగ్రఫీ, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇలాంటివి కూడా షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. వీటి ద్వారా కూడా మనం ఉపాధిని చెప్పలేం కానీ మనకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్గా ఇవి పనికొస్తాయి. కాబట్టి మనలో ఉండేటువంటి క్రియేటివిటీ ఏంటి అనేది ముందుగా తెలుసుకొని ఆ వైపుగా ప్రయత్నము సాధన చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి విజయాలను సాధించగలం.

దేనికైనా కృషి, సాధన, పట్టుదలతో మనం చేసినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించగలం. కార్యక్రమంలో చివరిగా అడవిరాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల బృందం ఆలపించిన పాట వింటారు.

0: శబరి,
1: ఇంతకాలము వేచినది ఈ పిలుపు.
2: మీరు ఇంతవరకు యువ వాణి యోజన కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM లో వింటారు మా పదం మీ భావం కార్యక్రమం. మరి ఈరోజు మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం సొగసు. ఈ సొగసు పదంపై ఎవరెవరు ఎలాంటి కవితలు పంపించేశారో చూద్దాం. మరి అలాగే మరి సొగసు అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక అందం. ఏదైనా విషయాన్ని లేదంటే ఏదైనా వస్తువుని ఏదైనా దేన్నైనా వర్ణించేటప్పుడు కవులు ఈ సొగసు అనే పదాన్ని కనిపెట్టారు. వినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ సొగసు. ఇక ప్రకృతి గురించి చెప్పుకుంటే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది, ప్రపంచం ఇంకా సొగసుగా ఉంటుంది. మనం ఈ ప్రకృతిలో పుట్టే ప్రతి ప్రాణిని హృదయ భాషతో స్వాగతిస్తూ అభేద భావంతో ఆదరిస్తూ తన కళలతో మురిపిస్తూ నిర్మలంగా ప్రేమిస్తూ నిశ్శబ్దంగా ఓదారుస్తూ ఆత్మీయంగా ఆదరించే అమ్మలాంటిదే ఈ ప్రకృతి సొగసు. సో మరి సొగసు గురించి నేనైతే ఈ పదాలు చెప్పేశాను, మీరు ఎలాంటి కవితలు పంపించేశారో చూసేస్తా. ముందుగా మనకి పంపిస్తున్నారు మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు. ఈయన కూడా సొగసు పదాన్ని ప్రకృతి విషయంలోనే పంపించారు. కొండ కోనలు చాటున దాగున్న పచ్చని సొగసు, గలగల పారే సెలయేటి అలల సొగసు, ప్రకృతి ఒడిలో విరిసిన వర్ణాల సొగసు, చూసే కంటికి పరవశం పంచే ప్రాణ సొగసు. అంతేకాదు మమతతో నిండిన హృదయమే మనిషికి అసలైన సొగసు అంటూ చివరిలో చక్కగా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది నాగేశ్వరరావు గారు మీరు పంపించింది. అలాగే మరొక మెసేజ్ చూద్దాం. ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ పంపించారు, మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. జలజల పారే ఏరు, చుట్టూ పచ్చని పొలాలు, పండ్ల తోటలు, పూల తోటలు, కొబ్బరి తోటలు, మధ్యలో చిన్న ఇల్లు, ఇలాంటి ప్రకృతి సొగసు చూడతరమా? మనం వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా నెలకో రెండు నెలలకో ఇలాంటి ప్రకృతి అందాలు ఆస్వాదించడం ఒక చక్కని అనుభూతి అంటూ, పల్లెటూరులోనే కనుక ఉంటే ఆ మట్టి వాసన మరవలేము అంటూ కె సత్యారావు తుమ్మపాల నుంచి పంపించారు. మీరు పంపించిన మెసేజ్ కూడా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మెసేజ్ చదువుదాం. అందుకంటే ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం, ధర్మచక్రం సినిమా నుంచి.

ఎస్ లిజనర్స్, మనమున్న మా పదం మీ భావం కార్యక్రమంలో తర్వాత మనకి మెసేజ్ ఎవరు పంపించారో, ఎలాంటి కవిత పంపించారో చూద్దాం. సొగసు అనగానే ప్రకృతి మనకు ప్రసాదించిన అందాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కొండ కోణంలో ఎత్తైన పర్వతాల నుంచి సహజంగా పారే జలపాతం, ఆ పర్వతం నుంచి కిందకు పడుతున్న తెల్లని నురుగుల నీటి బిందువులకు నేలకు చేరే దృశ్యం ఎంతో సొగసుగా ఉంటుంది. ఇంకా చైత్రమాసంలో చెట్లాకులు రాలిపోయి కొత్త ఆకు చిగురించు వేళ చూపర్లకు చెప్పలేనంత అందాలు అంటూ దైవపు గోపాలరావు పంపించారు. చాలా బాగుంది మీరు పంపించిన కవిత కూడా. తర్వాత మెసేజ్ చూద్దాం.

ప్రపంచాన్ని చూపించే తన కనులకు కొత్త రంగులు దిద్దడం ఎందుకు అనుకుంటుంది, కాటుకు తప్ప మరొకటి దిద్దదు. అదొక సొగసు, కంటి సొగసు అంటూ పంపించారు. తేనె పలుకులు పలికే

అమ్మ పెదవులకు మరేదీ రుచి చూపించదు, తన సొగసు పోల్చతరుగున అంటూ పంపిస్తున్నారు. కొంచెం అర్థమయ్యి అర్థమయ్యలేనట్టుగా ఉంది, కానీ పర్వాలేదు. జనకుల సత్యనారాయణమూర్తి పంపించారు, అలాగే ప్రసన్నకుమార్ పంపిస్తున్నారు, శివశంకర్ ప్రసాద్ వీరంతా కూడా పంపిస్తున్నారు. మీరు పంపించిన కవిత కూడా బాగానే ఉంది. తర్వాత మెసేజ్ చూడబోయే ముందు మరొక పాట మీ అందరి కోసం, సైనికుడు చిత్రం నుంచి, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి 102 FM మీదుగా వింటున్నారు.

ఎస్, మరి మన లిజనర్స్ అయితే చాలామంది చాలా మెసేజెస్ పంపించారు. కవితలు అయితే కొన్ని సొగసు అని అడిగితే ఒకరైతే చాలా ఫన్నీగా కృత్రిమమైన సహజమైన సరే ఒక పెద్ద గొలుసు సొగసు, మన కళ్ళకు ఒక రుచికరమైన పులుసు సొగసు, మన మనసుకి మధురమైన దినుసు సొగసు, ఎవరి మనసు వారికి సహజ సొగసు అంటూ పంపించారు. చాలా ఫన్నీగా ఉంది. మరి పంపించిన వాళ్ళెవరు అంటే చూద్దాం ఎవరు పంపించారు. కేవి రమణమూర్తి అట, శ్రీకాకుళం నుంచి. మీరు పంపించిన ఈ సొగసు పులుసు బాగానే ఉందండి, బాగానే ఉంది. ఓకే, తర్వాత మరొక మెసేజ్ చదువుదాం. ఓకే, ఆల్రెడీ అయిపోయిందే మనం చూస్తున్నాము. ఓకే, ఇంకో మెసేజ్ పంపించారు. ఎనీవేస్, మరి ఇంకొక కవిత చదవబోయే ముందు ఒక చిన్న మ్యూజికల్ బ్రేక్ తీసుకుందాం. మరొక పాట మీ అందరి కోసం, నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి. విని ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మా పదం మీ భావంలో చివరిగా మరొక కవిత మన కోసం పంపించేశారు. సొగసు సింగారము, సొగసు ఆనందకరము, సొగసు బాపు బొమ్మ ఆకారం, భువిలోని ప్రకృతి ఎంతో సోయగం వయ్యారం, వర్ణించ కవులకందని భావం, అనిర్వచనీయ అందం, మనసుకు ఆనందం అంటూ చాలా చక్కగా పంపించారు కీర్తన మధురవాడ నుంచి. నిజంగానే చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంది మీరు పంపించింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పేసుకుంటూ చివరిగా ఈరోజు ఇచ్చిన పదం సొగసు మీద మనం మరొక పాట వినిపించేస్తున్నా. పలాస 1978 చిత్రం నుండి వచ్చేస్తోంది ఈ పాట. ఈ పాటతో కార్యక్రమాన్ని ముగించేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి కార్యక్రమాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ టు అప్గ్రేడెడ్ ఐటీఎస్ ప్రేరణ వ్యక్తిత్వం, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. తర్వాత పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడితోటల్లో పసుపు పైనాపిల్ అంతర పంటలు గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి అంశాన్ని గురించి జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త సీతంపేట డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం, జానపద గీతం, పుట్టగొడుగుల పెంపకం, పోషక విలువల గురించి వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలుంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: సమాచారవాణిలో ఆకాశవాణి విశాఖపట్నం కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబరుకు వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.comకి మెయిల్ ద్వారా కూడా మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఇక యథావిధిగా పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపవలసిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు పోస్ట్ కార్డ్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. చిరునామా మరొకసారి టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు ఆకాశవాణి విశాఖపట్నం కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు ఉత్తరాల ద్వారా. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 7:15 నేటిమాట శీర్షికన భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. తర్వాత శ్రీ చొక్కర తాతారావు గారి ఇచ్చోటనే కథ కథానికి ప్రసారమవుతుంది. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇ బుల్లిబాబు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 71%. పౌరు విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 71%. వాతావరణం ఆకాశం ముఖ్యంగా మేఘావృతమైంది. ఒక దప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సమాచారవాణి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: And with that, we end this news bulletin.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
4: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 3:00 ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. 4:00 భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో 15-27 వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మత్తులు, అభివృద్ది పనుల కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5 కోట్ల

ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ టు అప్గ్రేడెడ్ ఐటీఎస్ ప్రేరణ వ్యక్తిత్వం, అలాగే 90 ఏళ్ళ ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారి ఆకాశవాణితో వారు అనుబంధం తెలియజేస్తారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. మనం ఈ రోజుల్లో ఫిట్నెస్ గురించి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా పఠిస్తున్నటువంటి మంత్రం ఫిట్నెస్ మంత్ర. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకు చాలామంది అందరూ కూడా ఫిట్నెస్ క్లాసెస్లో చేరుతున్నారు. అలాగే ఉదయం సాయంత్రం జనాలతో నిండిపోతున్నటువంటి పార్కులను చూస్తేనే ఫిట్నెస్ స్పృహ ఎంత పెరిగిపోయిందో అర్థమవుతుంది. ఈ పరిణామం మంచి పరిణామమే. ప్రతి ఒక్కరిలో కూడా ఫిట్నెస్ పట్ల అవగాహన, ఎలా చేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి, వీటి పట్ల కొంచెం అవగాహనతో ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది. జిమ్, యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదైనా చేసిన తర్వాత సాధారణంగా తమకు నచ్చిన ఫుడ్ను ఇష్టంగా తింటున్నారు. అయితే దీనివలన ఫలితం లేకుండా పోతుంది. ఎక్సర్సైజ్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నిపుణులు చెబుతున్న విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఒక పాట విందాం.

ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జిమ్ సెంటర్లో చెమటలు కారిపోయేలా వర్కౌట్ చేసినప్పుడు శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా వివిధ రూపంలో బయటికి వెళ్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదే. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బరువు తగ్గలేరు, అనవసరమైనటువంటి కొవ్వులు కరిగిపోతుంది. అందుకే ఫిట్నెస్ కావాలంటే జిమ్ లేదా ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా వర్కౌట్ చేసిన తర్వాత ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు పాలు లేదా ఎగ్ వైట్ లాంటివి తీసుకోవాలి. దీంతోపాటు సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటే మనకి తక్షణ శక్తి వస్తుంది. ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం. ఈ శీర్షికన పిఎం సేతు అంటే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఎస్ అనేది భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ద్వారా ఐటీఐలను ఆధునీకరించడానికి మరియు యువతకు ఉపాధి అవకాశాలను పెంచడానికి 4 అక్టోబర్ 2025 ప్రారంభించబడిన ఒక చారిత్రాత్మక కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పిఎం సేతు లేదా ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఎస్ అనేది ఐటీఐల రూపాంతరానికి వేదిక. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐ ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నో కోట్ల పెట్టుబడితో 1000 ఐటీఐలను అత్యాధునిక శిక్షణా కేంద్రాలుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఐటీఐల ఆధునీకరణ, పాతబడినటువంటి సాంకేతిక స్థానంలో అత్యాధునిక యంత్రాలు, స్మార్ట్ క్లాస్రూమ్లు మరియు డిజిటల్ కంటెంట్ను ఏర్పాటు చేయడం, అలాగే పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ అనేది ముఖ్యం. ప్రస్తుత పరిశ్రమలకు అనుగుణంగా అవసరమైనటువంటి కొత్త కోర్సులు, టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 200 హబ్ ఐటీఐలు మరియు 800 స్పోక్ ఐటీఐల ద్వారా శిక్షణ నాణ్యతను పెంచడం, ఈ హబ్బులు ఇతర చిన్న ఐటీఐలకు మార్గం

మార్గదర్శకత్వం వహిస్తాయి. ఐటీఐలో శిక్షణ పూర్తయిన తర్వాత యువతకు మెరుగైన ప్లేస్మెంట్ అవకాశాలను కల్పించడం మరియు స్వయం ఉపాధి చూపించడం కూడా పిఎం సేతు యొక్క ఒక ప్రధాన అంశం. ఇండస్ట్రీ లెడ్ గవర్నెన్స్ అంటే ఐటీఐల నిర్వహణలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం, తద్వారా నేరుగా అవసరమైనటువంటి నైపుణ్యాలను శిక్షణలో చేర్చడం అనేది మరొక అంశం. ఈ కార్యక్రమంలో బోధకులకు అంటే టీచ్ చేసేవారికి కూడా ఆధునిక సాంకేతికపై శిక్షణ ఇవ్వడం కోసం 5 ప్రధాన ఎన్ఎస్టీఐలను అభివృద్ధి చేయడం, అభ్యాసులకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ తప్పనిసరి చేయడం, తద్వారా వారు నిజమైన పని వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, గ్రామీణ పట్టణ మరియు యువతకు సమానమైనటువంటి అలాగే నాణ్యమైనటువంటి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. దీని ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించి యువత ఆత్మనిర్భర్గా మారే అవకాశం పెరుగుతుంది. దీంతోపాటు ఈ పిఎం సేతు పథకం ఐటీఐలను కేవలం డిప్లొమా ఇచ్చే కేంద్రాలు కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చనుంది. ఇది భారత యువతను నైపుణ్యాలను మరియు ఉపాధిని ఒకే వేదికపై అందిస్తూ వారిని వారి యొక్క భవిష్యత్తును మార్చే పథకం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రావణుడే రాముడే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ప్రేరణ. ఈరోజు ప్రేరణలో ఈ క్షణమే నీది. కాలం విలువ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. వర్తమానంలో జీవించమని మన పెద్దలంతా చెబుతూనే ఉంటారు. కానీ ఎంతమంది అలా జీవించగలరు? గతంలోకి, భవిష్యత్తులోకి పెండ్యూలంలా ఊగుతూ ఉండే మనసు వర్తమానాన్ని అసలు ఆస్వాదిస్తుందా? అది అలా ఊగకుండా ప్రస్తుతంలో స్థిరంగా నిలిచేలా చేయలేమా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతుంది జర్మన్ రచయిత ఎకార్ట్ టాల్ రాసిన ద పవర్ ఆఫ్ నౌ పుస్తకం. అయితే దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినదిగా భావిస్తారు. కానీ నిజానికి ఒత్తిడి, ఆందోళనలతో సతమయ్యేవారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ద పవర్ ఆఫ్ నౌ. ఆస్ట్రేలియాకు చెందిన ట్రానీ వేర్ ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డైయింగ్ అనే ఒక పుస్తకం రాశారు. వృద్ధుల శరణాలయంలో నర్సుగా పనిచేసిన ఆమె చివరి రోజుల్లో అక్కడ వారి పశ్చాత్తాపాలన్నీ విని చూసి వాటిలో కామన్గా ఉన్న ముఖ్యమైన 5 వివరిస్తూ ఈ పుస్తకం రాశారు. జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించలేకపోయాను, కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయాను, మనసులో మాటలు చెప్పలేకపోయాను, స్నేహితులను వదులుకున్నాను, సంతోషంగా జీవించలేదు. ఇవి ఆ పశ్చాత్తాపాలు. నెగిటివ్ థింకింగ్, ప్రతిదానికి మనమే అర్థం లేని పరిమితులు పెట్టుకోవడం, మన ఇష్టాయిష్టాలు వదులుకొని కుటుంబానికి, సమాజానికి నచ్చేలా బతకడం చివరి రోజుల్లో పశ్చాత్తాపాలకు కారణాలు అవుతాయంటారు బ్రానీ. ఎకార్ట్ రాసిన ద పవర్ ఆఫ్ నౌ పుస్తకం చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి జీవితంలో ఇలాంటి రిగ్రెట్స్ ఏవి ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాస్తున్న కథ అయిపోయేదాకా అందులో పాత్రల మధ్య జీవిస్తాడు రచయిత. మొన్నటి కథ అలా రాయకుండా ఉండాల్సిందేనో, రేపేం రాయాలి అని ఆలోచిస్తూ చేతిలోని కథ ముందుకు కదలదు. అలాగే నటుడు నాటకం అయ్యేదాకా తాను ధరిస్తున్న పాత్రలోనే జీవిస్తాడు. దీని తరువాత మరో అవకాశం వస్తుందో రాదోనని ఆలోచిస్తే పాత్రకు న్యాయం చేయలేడు కదా. మనం కూడా వాళ్ళలాగే నడుస్తున్న క్షణంలో బతకాలి, చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి. 100 పాళ్ళు దాంట్లో లీనమైతే పనిలో సామర్థ్యం పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అది నైపుణ్యాలను పెంచి ఆటోమేటిక్గా రేపటిని మరింత ప్రొడక్టివ్గా గడపడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ ఉండి అక్కడెక్కడో ఉండాల్సిందని ఆలోచించడమే ఒత్తిడికి మూల కారణం అంటారు రచయిత. సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆలోచనలు, భావోద్వేగాలు మరియు వైఖరిని కలిపి వ్యక్తిత్వం అంటారు. కేవలం బయటికి కనిపించే రూపం మాత్రమే వ్యక్తిత్వం కాదు, మన మనసులోని సుగుణాలే అసలైన వ్యక్తిత్వం. మనిషి రూపాన్ని

0: ముఖాన్ని చూపిస్తే, మనిషి రూపం ముఖాన్ని చూపిస్తే వ్యక్తిత్వం మనసును చూపిస్తుంది. అయితే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనం పెరిగిన వాతావరణం, కుటుంబ సభ్యుల అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, విజయాలు మన కొత్త పాఠాలను నేర్పి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మంచి పుస్తకాలు మరియు విద్య మనలో విచక్షణ జ్ఞానాన్ని పెంచి సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతాయి. మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉండాలంటే, మాట మీద నిలబడటం మరియు తప్పును ఒప్పుకోవడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం. సమయపాలన మరియు పని పట్ల అంకితభావం కలిగి ఉండడం కూడా మరో ముఖ్య లక్షణం. సహనం అన్నిటికంటే మరీ ముఖ్య లక్షణం. సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం, ఆకాశవాణి 90 ఏళ్ళ ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో
2: నేను అంగాడి శివప్రసాద్ 90 వసంతాల ఆకాశవాణి శుభాకాంక్షలు అందజేస్తూ చిన్న సందేశం. రేడియో అనేది ఒక గొప్ప సమాచార వినోద సాధనం, ఒక ముఖ్యమైన ప్రసార మాధ్యమం. ఉదయం వందే మాతరంతో ప్రారంభమై భక్తిరంజని, లలిత సంగీతం, సినిమా పాటలు, వార్తలు, విశేషాలతో పాటు నాటకాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, కార్మికుల కార్యక్రమం, ఉషశ్రీ గారి రామాయణ భారతం, ఇలా ఎన్నో కార్యక్రమాలతో సదూరాని వారికి కూడా ఎంతో జ్ఞానాన్ని పంచినది. ఆకాశవాణి ప్రతివారి జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపింది. ఇన్నేళ్లుగా ఎంతో మంది గొప్ప కవులను, గాయనీ గాయకులను, సంగీత కళాకారులను, వాయిద్య కళాకారులను, నటులను ప్రపంచానికి పరిచయం చేసింది. అది మరెందరికో స్ఫూర్తిని కలిగించింది. ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో B-గ్రేడ్ గాయకునిగా నా ప్రయాణం ప్రారంభమైంది. B-హై గ్రేడ్, A-గ్రేడ్కి చేరుకున్నాను. ఆకాశవాణి భక్తి సంగీత విభాగంలో B-హై గ్రేడ్ గాయకునిగాను ఎంతో మంది గొప్ప కవులు, గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అదృష్టాన్ని ఆకాశవాణి విశాఖపట్నం ద్వారానే నాకు కలిగింది. 2017లో ఆకాశవాణి నేను గాయకునిగా పాల్గొన్న స్వచ్ఛం శివం సుందరం సంగీత రూపకంకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి మొదటి బహుమతి లభించింది. సంగీత దర్శకులు శ్రీ బండారు చిట్టిబాబు గారి సంగీత సారథ్యంలో, అలాగే శ్రీ తిరుపతి రామానుసూరి గారి, శ్రీ KS చంద్రశేఖర్ గారి దర్శకత్వంలో లలిత సంగీత కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. 90వ సంవత్సరాల ఆకాశవాణి ప్రయాణంలో నేను కూడా అందులో సుమారు 40 సంవత్సరాలు ప్రయాణించడం ఒక గొప్ప వరంగా భావిస్తూ, శతాబ్ది వేడుకల కొరకు ఎదురు చూస్తూ ఆకాశవాణికి 90 వసంతాల జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మీ అంగాడి శివప్రసాద్.
0: 90 ఏళ్ళ ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఆకాశమంత చిత్రం నుండి మధుబాలకృష్ణన్ పాడిన పాట

0: ఇంతటితో సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15కు 90 వసంతాల ఆకాశవాణి శ్రీ యజ్ఞవల్క శర్మ

గారు తుని ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడితోటల్లో పసుపు పైనాపిల్ అంతర పంటల గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి ఈ అంశాన్ని గురించి జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త సీతంపేట డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం, జానపద గీతం, పుట్టగొడుగుల పెంపకం, పోషక విలువలు, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:38 జాతీయ వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 జాతీయ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఇప్పుడు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 16:00 దేశభక్తి గీతం, రచన శ్రీ కందుకూరి రామభద్రరావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ నైగాపల కృష్ణ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం 90 ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణ మూర్తి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. తర్వాత శ్రీ చొక్కర తాతారావు గారి ఇచ్చోటనే కథ కథానికి ప్రసారమవుతుంది. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:38 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఈ బుల్లిబాబు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 అల్నాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రయత్ కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగు అంశాలు ఉంటాయి. అనంతరం 90 ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణ మూర్తి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 వ్యవసాయ పాఠశాల అంశం వేసవిలో నువ్వు పంట సాగులో మెలకువలు. ఈ అంశాన్ని గురించి ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం యలమంచిలి డాక్టర్ ఎంబిజిఎస్ కుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో హ్యూమన్ యానిమల్ కో ఎగ్జిస్టెన్స్ ఈ అంశాన్ని గురించి కుమారి బి దివ్య జ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కృష్ణవేణి గారి వీణావాదనం ప్రసారమవుతుంది, శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం మృదంగం. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు, ప్రసార విశేషాలు విన్నారు.

0: వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితము చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితము చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: సత్రసాల్ 2014 సే పహలే అవిభాజిత్ ఆంధ్రప్రదేశ్ కే లియే 1,000 కరోడ్ రూపాయే సే భీ కమ్ కా రైల్వే బడ్జెట్ హోతా థా. సంయుక్త ఆంధ్ర కే సమయ రైల్వే కా బడ్జెట్ 1,000 కరోడ్ రూపాయే సే భీ కమ్ థా. ఆజ్ సిర్ఫ్ తెలంగాణ కా రైల్వే బడ్జెట్ హీ లగ్భగ్ 5,500 కరోడ్ రూపాయే కా హై.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్ధికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్ధితో దేశాభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధికి

కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నది పునరుద్ధరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని HICC నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. ఇదే ప్రసారంలో రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి. గమనిక విన్నారు.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు,

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 90 వసంతాల ఆకాశవాణి. శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు.
5: ఆకాశవాణి 90 వసంతంలో అడుగుడుతున్న కారణంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తారు.
6: ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు యజ్ఞవల్క్య శర్మ. నేను గత 50 సంవత్సరాలుగా రేడియో వింటున్నాను. అనేక అంశాలు మనకి రేడియో ద్వారా వినటానికి వీలవుతోంది. విజ్ఞానానికి సంబంధించిన అంశాలు, వినోదాంశాలు, అలాగే కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు, అన్ని రంగాల్లో వృత్తులు సాగించేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడంలో రేడియో ప్రథమ స్థానాన్ని అలంకరించుకున్న మాట వాస్తవం. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వీళ్ళు చేసేటటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటి కృషి. ఈ రేడియో ముఖ్యంగా రైతుల కోసం వ్యవసాయ రంగంలో ఉపయోగపడుతోంది అని చెప్పి చెప్పక తప్పదు. వ్యవసాయ రంగంలో ఈ రైతులు ఆధునిక పరికరాలు ఎలా వాడాలి, తర్వాత అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఏంటి, ఇంకా సేంద్రియ పద్ధతులు పాటించడం అనేటువంటి విధానం, రైతులు అధిక లాభాలు పొందేటువంటి విధానాన్ని శ్రోతలకు అర్థమయ్యే విధంగా అనేక మంది పండితులను తీసుకొచ్చి, అంటే ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్సు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులని తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయటం అనేది, తద్వారా రైతులు ప్రయోజనం పొందడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే ఆహార పంటలు, వాణిజ్య పంటలు ఉన్నాయి, కూరగాయలు పండించేటువంటి రైతులు ఉన్నారు, ఇంకా పళ్ళ తోటల యొక్క సాగు గురించినటువంటి విశేషాంశాలు, వీటిలన్నింటికీ వీళ్ళందరికీ సంబంధించినట్లుగా అవగాహన కల్పించడం, ఆ కల్పించడంలో వీరు కృతకృత్యులు కావడం అనేటువంటిది గొప్ప విషయం. సేంద్రియ వ్యవసాయ పద్ధతి, మిశ్రమ వ్యవసాయం మొదలైనటువంటి అంశాల గురించి చెప్పించడం జరుగుతోంది. ఆకాశవాణి ద్వారా డ్రోన్లు, తర్వాత పేట్రిల్స్, అంటే మనం విత్తనాలు నాటేటువంటి యంత్రాలు లాంటి ఆధునిక పరికరాల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రైతులకు పరిచయం చేయటం అన్నది చాలా గొప్ప విషయం. అలాగనే రైతులకు, మత్స్యకారులకి ఉపయోగపడే విధంగా వీళ్ళు తుఫాన్లు వచ్చినప్పుడు, ఈదురుగాలు వీసేటువంటి సమయాలు, తర్వాత అకాల వర్షాలు ఎప్పుడు పడతాయో వాటిని గురించినటువంటి సంగతులు ఎప్పటికప్పుడు ఆకాశవాణి ద్వారా రైతులు తెలుసుకుంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ భవిష్యత్తులో ఎప్పటికైనా రేడియో ఒక మంచి ప్రసార సాధనం అని చెప్పి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలాగే వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో విశేషించి కృషి చేస్తున్నటువంటి ఈ మానవ మనుగడకి అవసరమైనటువంటి విశేషాంశాలు అనేకం మనకి ప్రసారం చేస్తున్నటువంటి ఆకాశవాణి నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చివరిసారిగా ఒక మాట, రేడియో భారతీయ జీవన సర్వస్వము అంటే అత్యుక్తి కాదేమో. నమస్కారం.
4: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా జీడి తోటల్లో పసుపు పైనాపిల్ అంతర పంటలు గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి ఈ అంశాన్ని గురించి జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త సీతంపేట డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఉద్యాన పంటలకు సంబంధించి ఈరోజు జీడి తోటల్లో పసుపు పైనాపిల్ మరియు అల్లము లాంటి అంతర పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, గిరిజనులకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో కూడా జీడి తోటలు దాదాపుగా 80% మంది రైతులందరూ కూడా జీడి పంటలపైనే ఆధారపడి, ముఖ్యంగా గిరిజన రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ జీడి పంటలంతా కూడా కంప్లీట్గా రెయిన్ ఫెడ్ అంటే వాతావరణం మీద ఆధారపడి పండించేటువంటి పంటలు. ఈ పంటలు ముఖ్యంగా కొండ ప్రాంత భూముల్లో అలాగే పెద్దగా సారవంతం కాని భూముల్లో ఇలాగ పండిస్తూ ఉంటారు రైతులు. దీని ద్వారా రైతులకి ఇంచుమించుగా సంవత్సరానికి 20,000 రూపాయల వరకు నికర ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నికర ఆదాయం 20,000తోటి రైతుకి జీవితం గడవదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క జీడి తోటల్లో అంతర పంటగా పసుపు పైనాపిల్ మరియు అల్లము లాంటి పంటల్ని పండించి అధిక ఆదాయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకుంటే సీతంపేట అనే మండలంలో రైతులు బాగా పెద్ద మొత్తంలో జీడి తోటల్లో పసుపు పైనాపిల్ బాగా ఎక్కువగా పండిస్తున్నారు. అదేవిధంగా పాడేరు ప్రాంతంలో అరకు వ్యాలీ ప్రాంతాల్లో కూడా ఇదే పంటని పండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పసుపుని మనం తీసుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి సాలెము, ప్రగతి, రోమ, సురోమ అనేటువంటి పసుపు రకాలని బాగా సాగు చేస్తున్నారు. దీని ద్వారా రైతులకి ఇంచుమించుగా 50,000 నుంచి 60,000 వరకు అధిక ఆదాయం ఈ పసుపులో వస్తుంది. ఈ దీనివల్ల ఏంటంటే ఈ పసుపు ఏంటంటే 1 ఎకరాకు వచ్చేసరికి 800 కేజీల వరకు సీడ్ విత్తనం శుద్ధి చేసి నాటుకోవాలి. 800 కేజీలు ఇంచుమించుగా 1 సంవత్సరానికి దిగుబడికి వస్తుంది. ఇది ఇంచుమించుగా 800 కేజీలు సీడ్ నాటితే 4 టన్నుల నుంచి 5 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. దీన్ని మనం ఉడకబెట్టి ఎండు పసుపు తయారు చేసినట్లయితే పసుపు కొమ్ములు ఇంచుమించుగా 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు పసుపు కొమ్ములు వస్తాయి. వీటన్నిటిని కూడా మనం యావరేజ్గా కేజీ 100 రూపాయలు 120 రూపాయల లెక్కన మనం అమ్మినట్లయితే 60-70 వేలు వరకు నికర ఆదాయం ఈ పసుపు ద్వారా వస్తుంది. కాబట్టి ఈ పసుపు వేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే ఈ జీడి తోటల్లో కలుపు కూడా ఎక్కువగా రాదు, అలాగే మంచి సారవంతమైనటువంటి ఆకులు రాలిపోయినప్పుడు ఈ భూమిలో కలిసిపోయి మంచి సారవంతంగా భూమి కూడా తయారవుతుంది, గుల్లబారుతుంది. దీనివల్ల వర్షం పడినప్పుడు అధిక వర్షం భూమి పీల్చుకొని ఇది జీడి తోటల్లో ఆదాయం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ భూమిని ఖాళీగా పెట్టుకోకుండా ఈ యొక్క అంతర పంటగా పసుపుని మీరు వేసుకున్నట్టయితే ఇది కూడా వర్షాధారం పంటే కాబట్టి జీడి తోటతో పాటు ఈ యొక్క పసుపును కూడా రైతులు తప్పనిసరిగా ఎంచుకున్నట్లయితే 20,000 రూపాయలు నికరాదాయం జీడితో పాటు ఇది కూడా 60-70 వేలు అంటే ఇంచుమించుగా 1 లక్ష రూపాయల వరకు జీడి తోటలో ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైనాపిల్ పంట కూడా ఒక మంచి లాభదాయకమైనటువంటి అంతర పంట. ఈ యొక్క అంతర పంటలో మీరు చూసుకున్నట్లయితే ఒక పైనాపిల్ పంటని 6,000 నుంచి 8,000 పిలకల వరకు మనం నాటుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర సింహాచలం అనేటువంటి పైనాపిల్ పిలకలు ఎక్కువగా నాటుతూ ఉంటారు. సింహాచలం పైనాపిల్ పిలకలు యావరేజ్గా 800 గ్రాముల వరకు వస్తాయి. దీని ఖరీదు వచ్చి యావరేజ్ రేటు 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే ఈ సింహాచలం అనేటువంటి పైనాపిల్ స్థానంలో క్యూ అనేటువంటి వెరైటీ అంటే మనకి నాగాల్యాండ్, మేఘాలయ, ఈ అస్సాము ఇటువైపుకి వెళ్ళిపోతే క్యూ అనేటువంటి వెరైటీని, క్యూ రకం పైనాపిల్ పెంచుతూ ఉంటారు. ఇది ఈ పిలకలు తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే గత 2-3 సంవత్సరాల నుంచి సీతంపేట ఏరియాలో మనం రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల పాడేరు, అరకు కానీ లేకపోతే మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడైనా సరే ఈ యొక్క సీతాఫలం పైనాపిల్ మొక్కల్ని సింహాచలం ప్లేస్లో క్యూ వెరైటీ రకం నాటుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇంచుమించుగా 1 కేజీ 250 గ్రాములు వెయిట్ వరకు సరాసరి తూగుతుంది. దీని యావరేజ్ ప్రైస్

వచ్చి 20 రూపాయల నుంచి 25 రూపాయలకు ఉంటుంది. క్యూ వెరైటీ పైనాపిల్ కానీ రైతు రీప్లేస్ చేసుకుంటే దీని ద్వారా ఒక ఎకరాకి 70-80 వేల రూపాయలు నికరాదాయం వస్తుంది. ఎందుకంటే దీంట్లో జ్యూస్ కంటెంట్ ఎక్కువ, ఇది మంచి రసము జ్యూసు స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి సింహాచలం కంటే ఇది మంచి నాణ్యమైనటువంటి రకం. ఇది కనుక చేసుకుంటే అప్పుడు ఎకరాకి జీడి ప్లస్ పైనాపిల్ ఈ రెండు కనుక పండిస్తే 100,000 నుంచి 120,000 వరకు కూడా నికరాదాయం పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పైనాపిల్ కేరళలో మారిషస్ అనేటువంటి ఇంకొక రకం పండిస్తూ ఉన్నారు. ఈ మారిషస్ అనేటువంటి రకం కేరళ నుంచి తెప్పించుకొని మనం ఇక్కడ నాటుకున్నట్లయితే ఇది ఈ క్యూ కంటే కూడా ఇంకా బాగుంటుంది. ఈ రకం దీంట్లో స్వీట్నెస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, హైలీ జ్యూస్ కంటెంట్, పైనాపిల్ జ్యూస్ కానీ ఏదైనా తినాలంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మారిషస్ అనేటువంటి రకం. ఇది ఇంచుమించుగా 1.5 కేజీ వరకు వెయిట్ వస్తుంది. దీని యొక్క యావరేజ్ సరాసరి రేట్ వచ్చి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు దీని రేట్ పెరుగుతూ ఉంటుంది. సో మొక్కలను కనుక కేరళ నుంచి కాకపోతే ఒక్కొక్క మొక్క 20 రూపాయల వరకు పడుతుంది, అయినప్పటికీ కూడా ఒక్కసారి మొక్కలు తీసుకొని ఈ జీడి తోటలు అంతర పంటగా నాటుకుంటే ఇక తరతరాలకి వీటి పిలకలే, ఈ అంటే తల్లి మొక్క పండునిచ్చి చనిపోతుంది, ఆ తల్లి మొక్క పక్కనటువంటి పిల్ల మొక్క మళ్ళీ పండునిచ్చే స్టేజ్కి వస్తూ ఉంటుంది, మన అరటి చెట్టు లాగనమాట. సో ఒక్కసారి కొంచెం పిలక కాస్ట్ అంటే పైనాపిల్ పిలక కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా రైతు సోదరులందరూ కూడా ఇవి తెచ్చుకొని కనుక నాటుకున్నట్లయితే ఖచ్చితంగా 40 రూపాయలు రేటు సరాసరి ఉంటుంది కాబట్టి 120,000 నుంచి 150,000 దాకా నికరాదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఈ జీడి తోటలో వచ్చేటువంటి ఆదాయం 20,000 రూపాయల ఆదాయము, అలాగే దీంట్లో వచ్చేటువంటి 120,000-130,000 రూపాయలు కలుపుకుంటే 150,000 దాకా ఈ జీడి తోట నుంచి అంతర పంట ప్లస్ మెయిన్ ప్రధాన పంట కలిపి మనం పొందవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఈ పైనాపిల్ వేసుకున్నా లేదా పసుపు వేసుకున్నా కూడా ఎక్కడ ఒక చిన్న అడుగు ప్లేస్ కూడా ఊరకుండదు కాబట్టి దాంట్లో కలుపు మొక్కలు కూడా రావు. ఈ పైనాపిల్ మొక్కలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఈ కలుపు మొక్కలు రావు, అంతర పంట అంతర సేద్యం చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది కాబట్టి అన్ని విధాలా కూడా బాగుంటుంది కాబట్టి భూమి గుల్లబారుతుంది, దీనివల్ల వర్షం నీరు కూడా ఇంకిపోతుంది కాబట్టి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంతర పంటలకి ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆర్థికాభివృద్ధి బాగుండాలంటే ఈ యొక్క అంతర పంటలు అనేది ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రధానమైనటువంటి జీడి తోట దీని అంతర పంట పసుపు పైనాపిలే కాకుండా గట్టు చుట్టూరు గనక కొబ్బరి మొక్కలు నాటుకున్నట్లయితే ఈస్ట్ కోస్టాల్ అనేటువంటి కొబ్బరి మొక్కలు నాటుకుంటే ఎకరాకి ఇంచుమించుగా మామూలుగా మొత్తంగా నాటితే 60 నుంచి 70 మొక్కలు పడతాయి, కానీ గట్ల మీద చుట్టూరు నాటుకుంటే కనీసం ఒక 30 మొక్కల వరకు కొబ్బరి చెట్లు పడతాయి. సో దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా వర్షాధారం, ఓకే నీళ్లు పెడితే బాగానే మంచి ఆదాయం వస్తుంది బట్ నీళ్లు పెట్టకపోయినా కూడా వర్షం ఆధారపడి కూడా మంచి కొబ్బరికాయలు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొబ్బరికాయ ఈ రోజు మనం రేటు చూసుకున్నా కూడా సరాసరి 20 రూపాయలకు ఎప్పుడు తగ్గదు, 15 రూపాయలకు ఎప్పుడు తగ్గదు. ఒక్కొక్క చెట్టుకి 80 కాయలు 70 కాయలు యావరేజ్ చేసుకున్నా కూడా దగ్గరగా ఒక చెట్టుకు 1,000 రూపాయలు వస్తుంది, అంటే 30 చెట్లు మనకి వేసుకుంటే 30,000 రూపాయలు కొబ్బరి చెట్టు నుంచి కూడా దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఈ కొబ్బరి చెట్టు అనేది ఇంచుమించుగా జీడి చెట్టు కంటే హైట్ వెళ్ళిపోద్ది, కొబ్బరి చెట్టుకి మధ్య ఒక 15 మీటర్ల దూరం పెట్టుకోవచ్చు, 12 నుంచి 15 మీటర్ల దూరం పెట్టుకుంటే అప్పుడు ఈ కొబ్బరి చెట్టు తాలూకా నీడ, కొబ్బరాకుల తాలూకా నీడ జీడి చెట్ల మీద పడదు, అదేవిధంగా జీడి చెట్లతో ఇబ్బంది కూడా రాదు. కాబట్టి 3 అంచెల పంటలు అంటే కొబ్బరి చెట్టు హైట్కి వెళ్ళిపోద్ది, దానికంటే తక్కువ హైట్లో జీడి చెట్టు ఉంటుంది, దానికంటే కింద అంతర పంటగా పసుపు కానీ పైనాపిల్ కానీ ఉంటుంది, ఇలా 3 అంచెల పంటలు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొబ్బరి ద్వారా ఒక 30,000 రూపాయలు గ్యారంటీకి వస్తుంది, జీడి ద్వారా ఒక 20,000 రూపాయలు గ్యారంటీకి వస్తుంది, పసుపు ద్వారా కానీ పైనాపిల్ ద్వారా కానీ యావరేజ్గా ఒక 70-80 వేల రూపాయలు వస్తుంది. అంటే ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎకరాకి 150,000 నికరాదాయం ఈ 3 పంటల ద్వారా ప్రతి రైతుకి కూడా ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇలా కాకుండా ఓన్లీ కేవలం జీడి పంటల మీదనే ఆధారపడితే ఆ 15,000-20,000 వస్తుంది, అది దానివల్ల రైతుకి జీవనాధారం దొరకదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ 3 అంచెల పంటల పద్ధతిలోకి వెళ్ళి మంచి నాణ్యమైనటువంటి కొబ్బరి మొక్కలు, నాణ్యమైనటువంటి జీడి అంట్లు, దాంట్లో

0: అంతర పంటగా పసుపు, పైనాపిల్, అల్లము కూడా వేసుకున్నట్లయితే ఏదో ఒకటి అల్లం కానీ పసుపు కానీ పైనాపిల్ కానీ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక మీకు పసుపు పైనాపిల్ చెప్పాను, దీంతోపాటు అల్లం కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఇది కూడా 800 కేజీలు అల్లం నాటినట్టయితే 4-5 టన్నులు వరకు మనకి దిగుబడి వస్తుంది. ఇది ఈరోజు మార్కెట్లో చూసుకుంటే ఇంచుమించుగా 300 రూపాయల వరకు కేజీ అల్లం పలుకుతూ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే అల్లానికి చాలా డిమాండ్ ఉంది. 3 టన్నులు వచ్చినా కూడా 3×3 దగ్గరగా 1 లక్ష నుంచి 1,25,000 రూపాయలు డైరెక్ట్గా ఎకరానికి నికర ఆదాయం కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 పంటల్లో ఏదో ఒక పంట రైతులు ఖచ్చితంగా వేసుకున్నట్లయితే వాళ్ళ జీవనాధారం అనేది బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో రైతులు దీంతోపాటు మరికొద్దిగా ఆదాయం పెంచుకోవాలంటే ఆ జీడి తోటల్లో పంట కాలం పూర్తయినట్టు, అంటే మే నెలలో ఈ పంటకాలం పూర్తయిపోద్ది. పంటకాలం పూర్తయిపోయిన తర్వాత జూన్ నెలలో, జూలై నెలలో ఎండు కొమ్మలు కత్తిరించుకొని, ఎండు కొమ్మలు లేకపోతే స్ట్రైట్గా పోయినటువంటి కొమ్మలు, దిగుబడి రాని కొమ్మలు గుర్తించి వాటన్నీ కట్ చేసి నేల కింద కొంగిన కొమ్మలు కూడా కట్ చేసి తీసేసినట్లయితే మీకు డెఫినెట్గా దిగుబడి బాగా, అంటే ప్రతి చెట్టుకి చెట్టుకి గాలి వెలుతురు బాగా తగిలినట్లయితే, ఎంత గాలి ఎంత వెలుతురు ఎక్కువగా మీరు ఇవ్వగలిగితే చెట్లకి అంత ఆరోగ్యంగా చెట్లు ఉంటాయి. దానివల్ల టీ దోమ కానీ లేకపోతే కింద వచ్చేటువంటి కాండం తులసి పురుగు కానీ ఇలాంటివన్నీ రాకుండా హెల్దీగా ఉంటాయి. దీనితోడు కొంచెం మీరు గెత్తం కనుక వేసి ఆ వర్షాకాలంలో వర్షం నీరు బయటికి వెళ్ళిపోకుండా చుట్టూరు గట్లు కట్టుకొని నీరు నిల్చుకున్నట్లయితే ఆ నీరే సరిపోతుంది. దానివల్ల మీకు జీడి తోట ప్రస్తుతమైతే ఎకరాకి 200 కేజీల నుంచి 250 కేజీలు యావరేజ్గా వస్తుంది. మీరు ఈ విధంగా ఎండు కొమ్మలు తీసేసుకొని, కింద కొంగిన కొమ్మలు తీసేసుకొని, గట్లు కట్టుకొని నీరు నిలుపుకున్నట్లయితే ఇది మీరు 400 నుంచి 500 కేజీల వరకు కూడా దిగుబడిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా కేవలం జీడి చెట్లుంచి జీడి పిక్కలను ఏరుకోవడమే కాకుండా దానికి కనీసమైనటువంటి సర్వీసు సేవను మీరు చేసినట్టయితే మీకు దిగుబడి రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే మీకు దిగుబడి రెట్టింపు అవుతుందో దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మీకు రెట్టింపు అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే కొబ్బరి తోటలు అలాగే నాణ్యమైన సేంద్రీయ పద్ధతిలో జీడి తోటలు అంతర పంటలు చేస్తే 2 లక్షల వరకు ఎకరానికి 2 లక్షల వరకు కూడా ఆదాయం తీస్తున్నటువంటి రైతులు మనకి అసరాపేట దగ్గర కొయ్యలగూడెము, జంగారెడ్డిగూడెము అంటే ఆ నది, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇది అతిశయోక్తి కాదు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయవలసినటువంటి సర్వీస్ ఆ తోటలకి చేసినట్లయితే డెఫినెట్గా 100% మీకు ఎకరాకి 2 లక్షల రూపాయలు ఆదాయం పొందొచ్చు. కాకపోతే రైతులు సర్వీస్ చేయాలి, ఎన్నుకునేటప్పుడు మంచి కొబ్బరి మొక్కలు ఎన్నుకోవాలి, మంచి జీడంట ఎన్నుకోవాలి, మంచి నాణ్యమైనటువంటి దిగుబడి, అధిక దిగుబడి ఇచ్చేటువంటి పసుపు, పైనాపిలు, అల్లము ఇలాంటివన్నీ మీరు ఎంచుకోవాలి. తగిన సమయంలో చీడపేడల నుంచి రక్షణ తీసుకున్నట్టుగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానాధికారులని కలిసినట్లయితే వాళ్ళు కూడా మీకు ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇస్తారు. అంతకంటే ముందు ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ రైతు సేవా కేంద్రంకి వెళ్ళి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు రైతు సేవా కేంద్రం ఉన్నటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్కి చెప్పినట్లయితే వాళ్ళు కూడా వచ్చి మీకు సూచన సలహాలు ఇస్తారు. ఉద్యానాధికారులు కూడా సూచన సలహాలు ఇస్తారు. కాబట్టి మీకు ఎలాగైతే ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటామో, అదేవిధంగా మీ పంటలకి బాగలేని కండిషన్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆకులు తీసుకొని కానీ పువ్వులు తీసుకొని కానీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చూపించినట్లయితే వాళ్ళు చూస్తారు. అప్పటికి ఇంకా లేకపోతే మీ ఫీల్డ్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళు మీ ఫీల్డ్కి వచ్చి ఫీల్డ్ చూసి మీకు తగినటువంటి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాన్ని తప్పక ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొంది తద్వారా అధిక ఆదాయం పొందుతారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. దీనికి రైతులు 3 అంచెల పంటను ఎంచుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అధిక దిగుబడి 100% వస్తుంది, మీ కుటుంబాల యొక్క ఆర్థిక పరిపుష్టి బాగుంటుందని చెప్పేసి కూడా ఉద్యాన శాఖ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం.
1: మీరు ఇంతవరకు జీడి తోటల్లో పసుపు, పైనాపిల్, అంతర పంటలు, గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి ఈ అంశాన్ని గురించి జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త సీతంపేట డాక్టర్ K. సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం, పోషక విలువలు, వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వారు అందిస్తున్న అంశం పుట్టగొడుగుల పెంపకం మెలకువలు. పుట్టగొడుగులు అనేవి ఫంగై జాతికి చెందిన మొక్కలు, కానీ వీటిలో పత్రహరితం లేకపోవడం వల్ల ఇతర మొక్కలలాగా ఆకుపచ్చగా కాకుండా తెల్లగా ఉంటాయి. ఈ పుట్టగొడుగుల్లో చాలా రకాలున్నాయి. ప్రకృతి సిద్ధంగా మనకు లభించే పుట్టగొడుగుల్లో కొన్ని తినదగినవి ఉంటాయి, మరి ఇంకొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. తినదగిన పుట్టగొడుగుల్లో మన రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో తేలిగ్గా పెంచుకోదగ్గ పుట్టగొడుగుల్లో ముచ్చియపు చిప్ప పుట్టగొడుగులు ఒకటైతే, పాల పుట్టగొడుగులు ఇంకా వరిగడ్డి పుట్టగొడుగులు ప్రధానమైనవి. పుట్టగొడుగుల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మాంసపు కృతులు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల

వీటి పెంపకం చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అంటే ఏంటి, వీటన్నిటి వల్ల మనకి వినియోగదారులు కొనడం కూడా ఎక్కువవుతుంది. కొనడం ఎప్పుడైతే ఎక్కువైందో మంచి ధరకి రైతులు పండించింది వినియోగపడుతుందన్నమాట. అందువల్ల వీటి ప్రాధాన్యత పెరిగి అందరూ కూడా పెంచడం, వాటిని వినియోగదారుడికి అందించడం ఆ విధంగా చేస్తున్నారు. మరి పుట్టగొడుగుల ప్రాముఖ్యతను కూడా ఒకసారి చూస్తే, వ్యవసాయం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలతో పుట్టగొడుగుల్ని నిర్ణీత కాలంలో పెంచుకోవచ్చు. పుట్టగొడుగులు సారవంతమైన నేల, ఇంకా సూర్యరశ్మి లేకపోయినా కూడా పెరుగుతాయి. ఇదొక విశిష్టత దీనికి. పుట్టగొడుగులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులు వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ఇంకా శిలీంధ్ర బ్యాక్టీరియాలను కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి వాటి మీద కూడా. తర్వాత ఆహార ధాన్యాలలో మరియు పండ్లతో పోటీ పడకుండా ఆహార ఉత్పత్తిలో తమ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఈ పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్ని ఎగుమతి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. పుట్టగొడుగుల పెంపకం వల్ల గ్రామీణ ప్రజలకి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. పుట్టగొడుగుల్ని తక్కువ ఖర్చు, సౌలభ్యమైన పరికరాలతో పెంచుకోవచ్చు. ఇంకా వీటిని తక్కువ విస్తీర్ణంలో కూడా పెంచుకోవచ్చు. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఇండ్లలో కూడా పెంచుకోవచ్చు. మరి వీటి పోషక ప్రయోజనాలు కూడా ఒకసారి చూసేద్దామా. పుట్టగొడుగులు అన్ని వయసుల వాళ్ళు కూడా తీసుకోదగ్గ సంపూర్ణ ఆహారం అని చెప్పుకోవచ్చు. పుట్టగొడుగుల్లో అధిక శాతం ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు కూడా ఉన్నాయి. వీటిలో లైసిన్, ట్రిప్టోఫాన్, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం అధిక మోతాదుల్లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ అసలు ఉండదు, కానీ శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇగోస్టిరాల్ను కలిగి ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లకు శరీరంలో ఉండే కొవ్వును కరిగించే గుణం ఉండడం వల్ల శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఇది. పుట్టగొడుగులు తక్కువ కెలరీలు కలిగి ఉండడం వల్ల, పిండి పదార్థం తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల్లో రకాలు ఒకసారి చూద్దాం. పుట్టగొడుగుల్లో తినదగినవి, ఔషధ గుణాలు కలిగినవి మరియు విషపూరితమైన రకాలు లభ్యమవుతున్నాయి. సహజంగా దొరికే పుట్టగొడుగులే కాకుండా కొన్ని రకాల పుట్టగొడుగుల్ని ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వెలుతురు, కార్బన్ డైఆక్సైడ్ను మొదలగుని నియంత్రించుకుని సాగు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల్ని సాగు చేసేందుకు సానుకూల పరిస్థితులను బట్టి మన దేశంలో కొన్ని రకాల్ని కాలానుగుణంగా పెంచుకోవచ్చు. వాటి సాగు కోసం అవసరమయ్యే అనుకూల పరిస్థితుల్ని తయారు చేసుకుని సాగు చేసుకోవచ్చు. ముత్యపు చిప్ప పుట్టగొడుగు, పాల పుట్టగొడుగు, వరి గడ్డి పుట్టగొడుగు, బటన్ పుట్టగొడుగు. ముత్యపు చిప్ప పుట్టగొడుగు చూస్తే ఉష్ణోగ్రత 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. గాలిలో తేమ వచ్చేటప్పటికి 75 నుంచి 85% ఉండాలి. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు అయితే గనక 25 గ్రాములు ఉండాలి. పంట వ్యవధి 45 నుంచి 60 రోజులు ఉండాలి. మొదటి పంట సమయం 22 నుంచి 25 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడి 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 కిలోలు ఉంటుందన్నమాట. అదే పాల పుట్టగొడుగు ఒకసారి చూద్దామా. ఇదైతే గనక 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. గాలిలో తేమ 80 నుంచి 85% ఉంటుంది. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు 40 నుంచి 50 గ్రాములు ఉంటుంది. పంట వ్యవధి 45 నుంచి 60 రోజులు ఉంటుంది. మొదటి పంట సమయం 35 నుంచి 40 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడి 1 కిలో విత్తనానికి 6 నుంచి 8 కిలోలు ఉంటుంది. మరి మూడవది వరిగడ్డి పుట్టగొడుగు కూడా చూద్దాం. దీని ఉష్ణోగ్రత 28 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. గాలిలో తేమ 80 నుంచి 85% ఉంటుంది. 1 కిలో తడిగడ్డికి విత్తన మోతాదు వచ్చేటప్పటికి 25 గ్రాములు, అంటే ముత్యపు చిప్ప పుట్టగొడుగులాగే దీనికి కూడా ఉందన్నమాట. పంట వ్యవధి వచ్చేటప్పటికి ఇది 20 నుంచి 40 రోజులు ఉంటుంది. మొదటి పంట సమయం 10 నుంచి 15 రోజుల మధ్య ఉంటుంది. పంట దిగుబడికి 1 కిలో విత్తనానికి 4 నుంచి 6 కిలోలు వస్తుందన్నమాట. అన్నిటికన్నా ఎక్కువగా అయితే ముత్యపు చిప్ప పుట్టగొడుగులైతే వస్తున్నాయి. ఈ విధంగా ఈ రకమైన పరిస్థితుల్లో పుట్టగొడుగుల్ని సాగు చేసుకుంటే గనక మంచి లాభాలైతే రైతు సోదరులు పొందవచ్చు.

0: పుట్టగొడుగుల పెంపకం పోషక విలువల గురించి వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లిసీములు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పాడి పంటల చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

శ్రోతలకు గమనిక, ఇదే ప్రసారంలో రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. గమనిక విన్నారు. స్వరమాలి కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, రనీనా రెడ్డి పాడిన పాట వింటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: స్వర్మలి కార్యక్రమంలో చివరిగా జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి పాడిన పాట వింటారు.
3: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని కృషి చేసింది ఈ ఆకాశవాణి. నేను ఆకాశవాణి కార్యక్రమంలో 1961లో తొలిసారిగా పాల్గొన్నాను. అప్పటికి విశాఖపట్టణంలో ఆకాశవాణి స్టేషన్ ఏర్పడలేదు. అప్పుడు నేను ఆనర్స్ 2వ సంవత్సరం చదువుతున్నాను. 1961 సంవత్సరం మాకు విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం పాఠ్యాంశంగా ఉండేది. ఒకనాటి

క్లాసులో ఆచార్య ఎస్వి జోగారావు గారు ఈ నాటకంలో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయడానికి అనేకమైన రాజకీయపుటెత్తులు ప్రదర్శించాడు కదా. చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు. మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు.

ఒక బాలికకు పసితనం నుండి రోజు చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు. అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైనవి కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్ళీ మళ్ళీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసినా ఆంధ్ర కవయిత్రులు, కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలురాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 70లో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్నంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్ళి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్ళాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచిక కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు. మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా, సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాం. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశభాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవిత యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు, నా సాహిత్య ప్రసంగం.

0: రంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టినరోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవిత సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచి చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యాపూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది.

0: ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్రకావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను శ్రోతలకు పరిచయం చేసే చక్కని కార్యక్రమం విశాఖపట్టణ కేంద్రం నిర్వహించింది. కళాప్రపూర్ణులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారిది, జాషువా గారిది నేను పరిచయం చేశాను. ఆకాశవాణిలో ప్రసారం చేసిన నాటికలను రూపకాలను సంపుటులుగా ప్రచురించేవారు. సంగీత రూపకాల మీద డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు పరిశోధన చేశారు. ఆకాశవాణిలో ప్రసారం చేసిన తమ భాషా సాహిత్యోపన్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన వారిలో నాకు తెలిసినంతలో ఆచార్య పింగళ్ లక్ష్మీకాంతం గారు ప్రథములు. నా రేడియో ప్రసంగాలు అనే పేర వారు ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్ప గారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్ప గారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితం ఇచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోనూ, మలయమారుతం 2011లోనూ ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పినా శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులం అయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్టణం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయ జయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది.

0: నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్రరంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: జబ్ భారత్ దునియాకి బహుత్ బడి ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమికా థి. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కి పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగి. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజ్గార్ కా నిర్మాణ హోగా.
0: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు, వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవా, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈరోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
2: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने

0: में परिवर्तन किए हैं। पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी। और ये तीनों मूल चीजों पर ही हमारा लोकतंत्र मजबूत हुआ।
1: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17 ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట

0: Chairing a high-level meeting in New Delhi, Mr. Shah assessed the readiness of central government agencies, reviewed early warning systems, resource deployment, and inter-agency coordination to ensure zero loss of life and minimal loss of property. In Uttar Pradesh, Chief Minister Yogi Adityanath today expanded his cabinet with 6 BJP leaders taking oath as ministers. Additionally, 2 ministers of state were elevated and assigned independent charge. Governor Anandibeen Patel administered the oath of office and secrecy at a ceremony held at Jan Bhavan in Lucknow. India and Trinidad and Tobago have signed 8 agreements in sectors including tourism, healthcare, infrastructure and Ayurveda during External Affairs Minister S. Jaishankar's 2-day visit to the Caribbean nation. Ministry of External Affairs in a statement said MOUs were signed between the two sides for solarization of Trinidad and Tobago's Ministry of Foreign and CARICOM Affairs building, vector control, infrastructure upgrade of Nelson Island, where the Indian immigrants were stayed initially, and for setting up of an Indian chair on Ayurveda at the University of the West Indies. In Pakistan, 15 security personnel were killed and several others injured in a suicide attack at a police post in Restib, Khyber Pakhtunkhwa province. Police said the attack took place yesterday when security personnel opened fire on an explosive-laden vehicle approaching the police post, triggering a massive blast. In shooting, Indian pair of Neeru Dhanda and Vivan Kapoor secured a bronze medal in the trap mixed team event as India concluded its campaign on a positive note at the ISSF World Cup shotgun in Almaty, Kazakhstan today. India is set to host the prestigious 2026 Asian Weightlifting Championships in Gandhinagar, Gujarat from tomorrow, marking the country's first time hosting the event in 44 years. The sporting event will conclude on the 17th of this month. Around 180 athletes from 28 countries will compete in one of Asia's biggest weightlifting events of the year. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన శ్రీ కందుకూరి రాంభద్రరావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ నేగాపుల కృష్ణ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణ మూర్తి గారి ఆకాశవాణితో వారి అనుబంధం తెలియజేస్తారు. తరువాత ఇచ్చోటనే కథ శ్రీ చొక్కర తాతారావు గారి కథానిక, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్ గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇ బుల్లిబాబు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:10 భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పాల్గొనే కార్యక్రమం సోమనాథ్ గుజరాత్, సోమనాథ్ అమృత్ పర్వ్, 75th యానివర్సరీ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ గుజరాత్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 2:31 జానపద రంజని. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగు అంశాలు ఉంటాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణ మూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం తెలియజేస్తారు. 7:18

అంశాలకు వ్యవసాయ పాఠశాల అంశం వేసవిలో నువ్వు పంట సాగులో మెలకువలు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ పరిశోధన స్థానం ఎలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతి విజయవాడ కేంద్రం నుంచి, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో హ్యూమన్ యానిమల్ కోఎక్సిస్టెన్స్ అంశాన్ని గురించి కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం, అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కృష్ణవేణి గారి వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం గారు మృదంగం. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేరులో మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌరు విమానాశ్రయంలో మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలుములో సమయం 11:14 దాటి 3 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 961 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 నిమిషానికి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.